0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಪೈ మా ఈనాటి కార్యక్రమాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 20వ రోజు. ఇప్పుడు నిలయంలో సమయం 5:53. 6 గంటలకు మీరు హిందీలో న్యూస్ వింటారు, అనంతరం ఇంగ్లీష్లో న్యూస్ వింటారు. 6:10 క్షేత్రదర్శినితో మళ్ళీ మాట్లాడుకుందాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలో హెడ్స్ పై ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం.

పవిత్ర క్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఇక్కడ కొలువై ఉన్న స్వామివారి విశేషాలు, ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వింటున్నారు 101.9 MHz బై FM రెయిన్బో. మీరు వింటున్న కార్యక్రమం క్షేత్రదర్శిని. నేను మీ ఆర్జే సవీరా. శుభోదయం. కానీ శుభోదయాన్ని నిజంగా శుభోదయం అనాలి అంటే ఈ సుప్రభాతంతోనే అనాలి. ఈ సుప్రభాతం వింటూ కాసేపు మనసుని ప్రశాంతం చేసుకుందాం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మనం క్షేత్రదర్శినిలో శ్రీ కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆలయంలో శ్రీ కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి శివలింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా గోదావరి నదిలో పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. శివలింగానికి అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అని జపిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో శివుణ్ణి దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ గుడి గురించి, కానీ దానికి ముందు అయ్యా శివయ్య అంటూ ఈ పాట వినేయండి.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మనం క్షేత్రదర్శినిలో శ్రీ కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఆలయానికి ఒక అందమైన స్థల పురాణం కూడా ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసుకునేవారట. అయితే వారు శివలింగం నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయ స్వామి వారిని కోరారట. అయితే ఆంజనేయ స్వామి వచ్చేలోపు ఋషులు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన ఆ శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్తుంటారు. అందుకే నేటికి ఈ ఆలయంలో ముందుగా ఆంజనేయుడు తీసుకొచ్చిన శివలింగానికి, ఆ తరువాత ఇసుకతో తీసుకువచ్చిన శివలింగానికి పూజలు చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇంకా మనం ఈ గుడి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ముందైతే శివశివయను అంటూ పి సుశీల గారు పాడిన ఈ పాట వినేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం.

ఈరోజు క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్న శ్రీ కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి. ఈ శ్రీ కోటేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలనుకుంటే ముందుగా కరీంనగర్ లేదా ధర్మపురి చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ధర్మపురికి ఈ ఆలయం సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే కార్తీక మాసం మహాశివరాత్రి సమయంలో చాలా అనుకూలం. ఎంతోమంది భక్తులుంటారు. ఈ రోజుల్లో ఆలయం కలకలలాడుతుందన్నమాట. అలాగే గోదావరి పుష్కరాల సమయాల్లో కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. లేదు, మీకు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే సాధారణ రోజుల్లో ఉదయం వేళల్లో వెళ్ళండి. అది ఒక మంచి టైం అని చెప్పచ్చు. అలా గోదావరి తీరం అందాలని ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీస్సులను పొందడానికి కోటిలింగాల ఒక చక్కని ఆధ్యాత్మిక ప్రదేశం. మీరు విజిట్ చేస్తారా? ఒకసారి విజిట్ చేసినప్పుడు ఆ శివయ్యకు నా తరఫున ప్రపంచంలో అందరినీ బాగా చూసుకోవయ్యా తండ్రి అని చెప్పి ఒకసారి చెప్తారా? వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై శివతాండవం అంటూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట నిజంగా ఆ శివుడిని తలుచుకోవడానికి ఒక మంచి పాట. వింటూ ఉండండి, మాట్లాడుకుందాం.

ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం లలాట చత్వర జ్వల ధనంజయ.

గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. వందనంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వందనంలో ఒక చిన్న ఆధ్యాత్మిక కథ చెప్పుకుందామా? ఒకరోజు భోజ మహారాజు వారు ఒక జ్ఞాని దగ్గరికి వెళ్లారట, ఆయన మనసులో ఉన్న ఒక సందేహం అడగడానికి. ఆయన వెళ్ళి అడిగారట, స్వామి, మోక్షం పొందాలనుకుంటే ఏం చేయాలి, దానికి సులభమైన మార్గం ఏంటి అని అడిగారట. అప్పుడు ఒక జ్ఞాని, ఆయన ఆ జ్ఞాని ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంట అంటే, మోక్షం కోసం అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇల్లు వదలాల్సిన అవసరం లేదు, ఒక్క విషయం చేస్తే చాలు అన్నారంట. అదేంటో తెలుసుకుందాం కానీ ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 6:43 దాటి 21 సెకండ్స్ అవుతుంది.

ఈరోజు వందనంలో మనం ఒక ఆధ్యాత్మిక కథ చెప్పుకుంటున్నాం. అయితే భోజ మహారాజు ఒక డౌట్తో, ఒక సందేహంతో ఒక జ్ఞాని దగ్గరికి వెళ్లారట. ఆయనని అడిగారట, స్వామి మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి. అయితే ఆ జ్ఞాని భోజ మహారాజుతో ఇలా అన్నారట, ముందుగా నేను అనే అహంకారాన్ని వదిలేయు, అప్పుడు మోక్షాన్ని సాధించగలవు అన్నారట. అది విన్న భోజ మహారాజు ఆశ్చర్యపోయి, నేను అనే భావన లేకపోతే ఎలా జీవించగలం అని అడిగారట. అప్పుడు ఆ జ్ఞాని ఎంతో ప్రశాంతంగా ఇలా చెప్పారంట, అసలు నేను అంటే ఏంటి? నేను అంటే శరీరం కాదు, అహంకారం కాదు. మనం చేసే మంచి పనులు, ప్రేమ, దయ, ఇతరులకు చేసే సేవ, ఇదే నీ నిజమైన గుర్తింపు. నేను అనే స్వార్థాన్ని తగ్గించి ఇతరులకి ఉపయోగపడేలాగా జీవిస్తే అదే మోక్షానికి దారి అని చెప్పారంట. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, అహంకారం తగ్గితే మనసుకి ప్రశాంతత వస్తుంది, సేవాభావం పెరిగితే జీవితం సార్థకమవుతుంది అని చెప్పి. అదండి ఆ స్వామి ఇచ్చిన సందేహానికి ఇచ్చిన ఆన్సర్, మోక్షానికి చెప్పిన దారి. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈశ్వర అంటూ ఒక ఈశ్వరుణ్ణి ప్రశ్నలు అడిగారేమో, లేకపోతే ఈశ్వరుణ్ణి ఇలా భూమి మీదకి చూడయ్యా అంటూ ఎంత అందంగా అడిగారో ఈ పాటలు. ఒకసారి ఆ పాట వినేసి రండి.

గుడ్ మార్నింగ్, హెల్తీ మార్నింగ్స్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే మీ మార్నింగ్స్ ని హెల్తీగా చేయడానికి ఏం చేయొచ్చు అని చెప్పి నేను ఆలోచిస్తుండే. ఉదయం లేవగానే మీరు మొదట ఏం వింటారు? సుప్రభాతం వింటారా? భక్తి పాటలు? లేదా ఫోన్లో రీల్స్ చూస్తున్నారా? అయితే సైన్స్ ఏం చెప్తుంది అంటే, మనం

మార్నింగ్ లేవగానే మొదట వినే సౌండ్స్ మన మూడ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి. నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ వింటే మన బ్రెయిన్ కూడా నెమ్మదిగా యాక్టివ్ అవుతుంది. స్ట్రెస్ కలిగించే కార్టిజాల్ అనే హార్మోన్ స్థాయి తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే మనసు కాస్త కామ్గా రోజుని పాజిటివ్గా మొదలు పెట్టడానికి సులభం అవుతుందన్నమాట. అందుకే ఉదయం లేవగానే పెద్ద శబ్దాలు, హడావిడిగా ఉండే శబ్దాల కంటే మనసు ప్రశాంతంగా అనిపించే మ్యూజిక్ వినడమే రైట్ అని చెప్పి చాలా రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. మరి ఆ మ్యూజిక్ ఏది అంటే సుప్రభాతం కావచ్చు, భక్తి గీతాలు కావచ్చు, వేద మంత్రాలు కావచ్చు, లేదా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నచ్చితే వీణా, వేణువు ఇలాంటి ఫ్లూట్ మ్యూజిక్, వీణా మ్యూజిక్ ఇలాంటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా కావచ్చు. కావాల్సింది ఏంటి అంటే ఒక మంచి స్టార్ట్కి మంచి మ్యూజిక్ అన్నమాట. అందుకే నేను ఒక బ్యూటిఫుల్ లిస్ట్ని క్యూ చేశాను. అది బ్యూటిఫులే కాదు, ఇన్ఫర్మాటిక్ కూడా. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 7:02 దాటి 47 సెకండ్స్ అవుతుంది.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బో తో మీ జీవితం రంగులమయం. అయితే హెల్తీ మార్నింగ్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం మ్యూజిక్ గురించి. అయితే మీరు ఇందాక పాట విన్నారా? ఆ పాటలో లైన్స్ విన్నారా? తొలి సండే వేళలో వినిపించే రాగం భూపాలం అని. దీని గురించి మాట్లాడుకుందాం. మన భారతీయ సంగీతంలో మార్నింగ్ రాగాస్ ఉంటాయి అని చెప్పి మీకు తెలుసా? మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో ప్రతి రాగానికి ఒక సమయం ఉంటుంది. ఈ సమయాన్ని చాలామంది సంగీత విద్వాంసులు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత దీన్ని డిసైడ్ చేశారన్నమాట. వీటి స్వరాలు ఉదయపు ప్రశాంతత వాతావరణానికి బాగా సెట్ అయ్యే మ్యూజిక్ ఉంటుంది అని చెప్పి చాలామంది సంగీత విద్వాంసులు చెప్తుంటారు. మనం ఎక్కువగా మార్నింగ్ టైంలో వినాల్సిన మ్యూజిక్ ఏంటి అంటే భూపాలం, భౌలి, రేవతి, అహీర్ భైరవి వంటి రాగాల్లో. ఇలాంటి రాగాలు వింటే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మన డే స్టార్ట్ అవ్వడానికి ఒక మంచి స్టార్టర్గా కూడా ఉంటుంది. అండ్ దాట్స్ ద రీజన్ చాలాసార్లు మనం గుడిలకు వెళ్ళినా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వినిపించే కొన్ని సుప్రభాతాలు కానీ భక్తి గీతాలు కానీ ఇవే రాగాలు ఆధారంగా పేస్ చేసుకొని ఆ టైంకి సెట్ అయ్యే వాటిని ప్లే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు నేను కూడా భూపాల రాగంలో సెట్ చేసిన మ్యూజిక్ ఏముంది అని చెప్పి వెతికాను. ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు, ఇది మనకి బాగా తెలిసిన పాట. కరెక్ట్గా భూపాల రాగంలో మార్నింగ్కి సెట్ అయ్యే పాట అంటే మీరు సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నాను. పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా శ్రీలేఖ గారు. పాట విన్నపాలు వినవలే అని చెప్పి వినేసేయండి, మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఎఫ్ఎం రెయిన్బోతో మీ జీవితం రంగులమాయం. నేను మీ ఆర్జీ సవీర. మనం ఉన్నాం హెల్తీ మార్నింగ్స్లో. మనం మాట్లాడుకుంటున్నాం హెల్తీ మార్నింగ్ రొటీన్ గురించి అండ్ ఇండియన్ మ్యూజిక్ గురించి. అయితే నేనేం చెప్పాను అంటే, కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం కొన్ని మార్నింగ్ రాగాస్ మనం మార్నింగ్ వింటే చాలా బాగుంటుంది, మన డే స్టార్ట్ చేయడానికి ఒక మంచి స్టార్ట్ లాగా ఉంటుంది అని. అయితే ఈ రాగాల్లో కొన్ని రాగాలు భూపాల రాగం, బౌలి రాగం, రేవతి, అహిర్ భైరవి రాగాలు. అయితే ఇవి జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ దూరంలో మీకు ఈ పాటలున్నాయి, ఒక మార్నింగ్ ఉంది అంటే మీరు ఎందుకు దూరంగా పోతున్నారు? ఆల్ ఐ డిడ్ వాజ్ జస్ట్ రేవతి రాగంలో ఉన్న పాటలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ క్యూ ఆఫ్ రేవతి రాగంలో సెట్ చేసిన ఇండియన్ మ్యూజిక్, అది మన తెలుగు మ్యూజిక్. ఇప్పుడు రేవతి రాగంలో సెట్ చేసిన వితాత తలుపు నా పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

वेलकम बैक मेरो इंटरनेरो 101.9 MHz बाय FM रेनबो रेनबो तो मी जीवितम रंगुलमायम ई रोजु जुलाई 11th अंते प्रपंच जनाभा दिनोत्सवम वर्ल्ड पॉपुलेशन डे असलु ई रोजुनि एंदुकु जरुपुकुंटारु अंटे 1987 लो जुलाई 11th ना प्रपंच जनाभा 500 क्रोर्स की चेरिंदन्नमाट आ संदर्भंगा ఆ ఈవెంట్ని గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ 1989లో జూలై 11th ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. కానీ ఈరోజు ఉద్దేశం జనాభా సంఖ్యను లెక్కించడం కాదు, ప్రతి మనిషికి మంచి విద్య, ఆరోగ్య సేవలు, పోషకరమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఉపాధి, సమాన అవకాశాలు అందేలా ప్రపంచ దేశాలను కలిసి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి, ఈ సందేశాన్ని అందరికీ గుర్తు చేయాలి అని చెప్పి మనం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. జనాభా పెరుగుతుంది, కానీ దానికి తగ్గట్టుగా వనరులు ఎలా ఉపయోగించాలి, భవిష్యత్ తరాలకి మంచి ప్రపంచాన్ని ఎలా అందించాలి అనే విషయాలపై అవగాహన పెంచే రోజే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం. కాబట్టి ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఒకటే, జనాభా ఒక సంఖ్య కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంది. హ్యాపీ వరల్డ్ పాపులేషన్ డే. ఆలోచిస్తూ ఉండండి పాపులేషన్ గురించి, మన ఎన్విరాన్మెంట్ గురించి, మన గురించి, మన రేపటి గురించి.

హెల్తీ మార్నింగ్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. సదస్సులు, ర్యాలీలు, చర్చలు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. కుటుంబ ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య, పర్యావరణ పరిరక్షణ, వనరుల సక్రమ వినియోగం వంటి అంశాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తారు. అయితే మనం ఏం చేయాలి అని చెప్పి ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడూ ఉంటుంది కదా. అయితే నీటిని విద్యుత్

ఎత్తుని వృధా చేయకుండా ఉపయోగించుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ప్రతి చిన్నారికి విద్య అవసరం అని చెప్పి మనం గుర్తించడం ఫస్ట్ స్టెప్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా సరే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా సమాన అవకాశాలు కల్పించడం మనందరి రెస్పాన్సిబిలిటీ. అండ్ కుటుంబ ఆరోగ్యం, పరిశుభ్రతపై మనం ఏం స్టెప్స్ తీసుకోగలమో అవన్నీ స్టెప్స్ తీసుకోగలగాలి. ప్రకృతిని కాపాడుతూ చెట్లను నాటి భవిష్యత్తు తరాలకి మంచి ప్రపంచాన్ని అందించడం, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీయే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పెరుగుతున్న జనాభాకు పెద్ద సవాలు రిసోర్స్ క్రైసిస్ మాత్రమే కాదు, వాటిని బాధ్యతగా ఉపయోగించడం, ఉన్న రిసోర్సెస్ ఎన్ని ఉన్నా సరే వాటిని మనం ఎంత జాగ్రత్తగా వాడుతున్నాం, ముందు తరాల వాళ్ళకి ఎలా ఇస్తున్నాము అన్నది మనం కాన్షియస్గా తీసుకోవాల్సిన డెసిషన్. అదండి మనము వరల్డ్ పాపులేషన్ డే రోజు మనకి మనం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని టాస్క్. సో జాగో అంటూ రఘు దీక్షిత్ గారు పాడిన ఈ పాట ఈ సిచ్యువేషన్కి, ఈ మూమెంట్కి, మనకి మనం మాట్లాడుకుంటున్న టాపిక్కి రైట్ అనిపించింది. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 7:33 దాటి 19 సెకండ్స్ అవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమాయం. మనం ఉన్నాం హెల్తీ మార్నింగ్స్లో. నేను మీ ఆర్జే సవీర. ఈరోజు మనం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి, అంటే వరల్డ్ పాపులేషన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనం జనాభా గురించి ఆలోచించినప్పుడు అరే రే ఇంతమంది ఉన్నామే అని ఆలోచించడం ఒక విధానం, అయితే అరే ఇంతమంది ఉన్నామే అని ఆలోచించడం ఇంకో విధానం కదా. మనం ఇప్పుడు ప్రపంచంలో అప్రాక్సిమేట్గా 800 crore పీపుల్ ఉన్నారంట. మనం అందరం చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే, ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది కలిసి రోజు వాళ్ళు నాటిన చెట్టుని జాగ్రత్తగా కేర్ తీసుకొని వాటికి నీళ్లు పోస్తే, వాటిని పెంచితే, మన చుట్టూ ఉన్న 800 కోట్ల మంది ఎవరో ఒక్క పిల్లాడిదో వాళ్ళ పిల్లలు కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీలో కానీ కాలనీలో కానీ ఒక్కరి ఎడ్యుకేషన్కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే, మనం అందరం దగ్గర దూరం ఇలా లెక్క చేయకుండా వీలైనంత వరకు మనం నడవడానికి ప్రయత్నం చేస్తే, మనం అందరం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే ఎంత గొప్ప చేంజ్ని తీసుకురావచ్చు కదా. జనాభా సమస్య ఒక్కరిది కాదు, మన అందరిది. అండ్ జనాభా సమస్యే కాదు, మనం ఎప్పుడైతే చిన్న చిన్న మార్పులు చేసుకుంటామో పెద్ద భవిష్యత్తుని కలిసి నిర్మించుకుంటామో. ఆలోచిస్తూ ఉండండి, చేంజ్ వైపు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉండండి. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ డే ఈజ్ అబౌట్. హ్యాపీ వరల్డ్ పాపులేషన్ డే.

గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ సవేరా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే ఈరోజు ఇద్దరు ప్రముఖ భారతీయులను స్మరించుకోవాల్సిన సందర్భం. ఈరోజు ప్రముఖ రచయిత, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత అమితాబ్ ఘోష్ గారి జన్మదినం. ఆయన భారత చరిత్ర, సంస్కృతి ఇంకా సమాజాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత. అలాగే స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర భారతదేశ తొలి రక్షణ మంత్రి సర్దార్ బల్దేవ్ సింగ్ గారి బర్త్డే కూడా. దేశ స్వాతంత్ర ఉద్యమంలో, స్వాతంత్ర సమరంలో దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన చాలా సేవలు చేశారన్నమాట. సో ఈ ఇద్దరు మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకుందాం. అండ్ ఫర్ దెమ్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. అక్కడ శాసనసభ్యుల శిక్షణ కార్యక్రమ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ మురుగన్ నిన్న సమీక్షించారు. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ జరుపుతుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:17 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపైకి ప్రైవేట్ ఇతర వాహనాలు రాకపోకలు నిలిపేస్తున్నట్లు ఆలయో భవానీశంకర్ తెలియజేశారు. ఎల్నీనియో హెచ్చరికలు ఉన్నప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మల్కజ్గిరి ఎంపీ ఇటిల్ రాజేందర్ అన్నారు. సాగునీరు అందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. హైదరాబాద్ ఎంపీ అసదు

దినోబసి అసదుద్దీన్ చెరువును ఆక్రమించేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయకుండా ప్రభుత్వం కాపాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఈరోజు లండన్లో జరిగే వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వైబ్రెంట్ హైదరాబాద్ కి వచ్చేసాం. నేను మీ ఆర్జే సవీర. అయితే వైబ్రెంట్ హైదరాబాద్ లో అసలు హైదరాబాద్ లో ఎక్కడ ఏమవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా. అయితే ఈ రోజు మీరు హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చెయ్యాలి అనుకుంటే మీకు ఈ ఈవెంట్ గురించి చెప్పాలి. హైదరాబాద్ మరొకసారి దేశంలోనే ఫార్మా రంగానికి కేంద్రంగా మారింది. హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో జులై 9 నుంచి జులై 11 వరకు ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్పో జరుగుతుందన్నమాట. దీనికి దేశ విదేశాల నుండి ప్రముఖ ఫార్మా కంపెనీస్, మెషినరీ తయారు చేసే సంస్థలు పాల్గొంటున్నాయి. అండ్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీకి సంబంధించిన వేలాది ప్రోడక్ట్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఫార్మా సెక్టర్ లో కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, అసలు ఇండస్ట్రీలో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఏం మార్పులు జరుగుతున్నాయి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే టుడే ఇస్ ద డే. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్. ఈ ఎక్స్పోకి ఈరోజు లాస్ట్ డే. సో మీరు హైటెక్స్ ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోండి అండ్ ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్పోని చూసేసేయండి. ఇప్పుడైతే నేను ఒక మంచి పాట క్యూ చేసి పెట్టాను, వినేసి రండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. మీరు వింటున్న రేడియో స్టేషన్ 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం, అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయి అని చెప్పి. మీకు యానిమల్ సేఫ్టీ గురించి, మూగ జీవాల సంక్షేమం గురించి పనిచేయాలి అని చెప్పి ఆసక్తి ఉందా? అయితే మీ గురించే ఈ ఈవెంట్. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎఫెక్టివ్ యానిమల్ అడ్వకసీ వర్క్షాప్ జరగబోతుంది. ఈ వర్క్షాప్లో యానిమల్ సేఫ్టీ, యానిమల్ రైట్స్ కోసం అసలు ఎఫెక్టివ్గా ఎలా పనిచేయాలి అని చెప్పి, ఇది ఒక అవగాహన కల్పించడానికి ఒక వర్క్షాప్ అన్నమాట. ఈ వర్క్షాప్లో ఈ టాపిక్స్ ఎఫెక్టివ్ యానిమల్ అడ్వకసీతో పాటు మీకు మంచి ట్రైనింగ్ లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమంలో కొత్త పద్ధతులు నేర్చుకోవడంతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న వారితో పరిచయం ఏర్పరచుకోవడానికి, మంచిగా నెట్వర్క్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ఇఫ్ యు ఆర్ యానిమల్ లవర్, యానిమల్ రైట్స్ అడ్వకసీ గురించి మీకు పని చేయాలి అనుకుంటే, యూ హ్యావ్ టు గో టు లమా ఖాన్. ఈరోజు 2 o'clock ఈ వర్క్షాప్ జరగబోతుంది. అండ్ వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈరోజు 2 o'clock యానిమల్ అడ్వకసీ వర్క్షాప్ జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ యానిమల్ లవర్ ప్లీజ్ డూ విజిట్. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మనం వైబ్రెంట్ హైదరాబాద్ లో ఉన్నాము. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ పై. ఎఫ్ఎం రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీర. సో మీకు ఒక ఐడియా చెప్తాం. ఒక బుక్ చదవడం ఓకే, కానీ ఆ బుక్ని రాసిన రచయిత ఎందుకు రాశారు, ఎలా రాశారు, ఎప్పుడు రాశారు అని తెలిసి చదవడం ఇంకా బాగుంటుంది కదా. మీకు ఈ ఐడియా నచ్చితే ఈ 2 ఈవెంట్స్ కూడా నచ్చొచ్చేమో అనుకుంటున్నాను. ఈరోజు 11 AM అంటే 11 గంటలకి ఏవి మోహన్ రావ్ గారు రాసిన ఒక కొత్త పుస్తకం శివరామ్ కృష్ణ అండ్ సన్స్ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియన్ రైల్వేస్కి 3 దశాబ్దాల పాటు సేవలు అందించారు ఆయన. డిటెక్టివ్ థ్రిల్లర్ నావెల్స్ రైటర్గా మంచి గుర్తింపు పొందారు. అండ్ ఈవినింగ్ 6:30 అంటే సాయంత్రం 6:30 గంటలకి ప్రముఖ చరిత్రకారిణి అండ్ హిస్టారియన్ అండ్ రైటర్ రానా సఫ్వి గారితో ఒక ప్రత్యేక పుస్తక చర్చ జరగబోతుంది.

ఉంటుంది. భారతదేశం చరిత్ర ఎలా ఉంటుంది, మర్చిపోయిన సిటీస్ ఏంటి, స్పిరిచువల్ ట్రెడిషన్స్ ఏంటి, ఇంకా తాజ్మహల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాల గురించి ఆమె పంచుకోబోతున్నారు. ఈ టూ ఈవెంట్స్ లమాఖాన్లో జరగబోతున్నాయి. శివరామ్ కృష్ణ అండ్ సన్స్ బుక్ లాంచ్ 11 గంటలకైతే అండ్ రానా సఫీ గారి టాక్ సాయంత్రం 6:30కి జరగబోతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకొని అలా వీకెండ్ని మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసేసేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ అ బుక్ లవర్, ప్లీజ్ డూ విజిట్ లమాఖాన్ టుడే అట్ 11 AM అండ్ 6:30 PM. ఇప్పుడైతే మీకెంతమందికి పాట గుర్తుంది? ఎస్పి చరణ్ గారు ఇంకా శ్రీవర్ధిని పాడిన ఈ పాట రైలు బండి రైలు బండి అంటూ ఇండియన్ రైల్వేస్ అసలు ఏం చేస్తుంది అని చెప్పి బ్యూటిఫుల్గా చెప్పేస్తుంది. మీకు గనక ఈ పాట గుర్తున్నట్టయితే నాకు మెసేజ్ చేసి చెప్పండి. అవును, మీకేం పాటలు వినాలని ఉంది? నాకు వాట్సాప్ చేసి మీ సాంగ్ రిక్వెస్ట్ పంపించేసేయండి. పంపించాల్సిన నంబర్ 9140232348222. వింటూ ఉండండి FM రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అవునండి, అవును. దేవుడు ఎన్నో ఇస్తాడు. ఇచ్చిన అన్నిటినీ హ్యాపీగా లవ్ చేయడం అండ్ దాన్ని రెస్పెక్ట్ చేయడమే కదా మన రెస్పాన్సిబిలిటీ. అవును, ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను చెప్తాను చెప్తాను. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్లో ఆన్ గోయింగ్ ఈవెంట్స్ గురించి, హ్యాపెనింగ్స్ గురించి. అయితే మాట్లాడుతుంటే అప్పుడప్పుడు కొంతమందికి స్టామరింగ్ వస్తుంది, కానీ దీన్ని ఎంతోమంది లోపంగా చూస్తారు. బట్ దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ దీన్ని కూడా ఒక దేవుడిచ్చిన వరంగానే భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు నమ్ముతారా? అయితే ఇండియన్ స్టామరింగ్ అసోసియేషన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో స్టామరింగ్ సమస్య ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్ని, అది ప్రాబ్లం కాదు అని, దాన్ని ఎలా ఒక అడ్వాంటేజ్గా యూస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఒకరికొకరు తోడుగా ఎలా నిలవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసిందే ఈ ప్లాట్ఫామ్. సో ఈ ఇండియన్ స్టామరింగ్ అసోసియేషన్ యొక్క లోకల్ చాప్టర్, అంటే మన హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు ఈ సండే, అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు కృష్ణకాంత్ పార్క్లో స్పీకింగ్ సర్కిల్ నిర్వహిస్తున్నారన్నమాట. ఇది కాంపిటీషన్ కాదు, ఎలాంటి ప్రెషర్ ఉండదు. జస్ట్ అందరూ కలిసి హ్యాపీగా బుక్స్ చదువుతారు. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటారు. దీని ద్వారా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్. 10 రూపీస్ కృష్ణకాంత్ పార్క్కి ఎంట్రీ ఫీ మాత్రమే కట్టాలి. ఒకవేళ మీకు స్టామరింగ్ ఇష్యూ ఉన్నా, లేదా ఇంకెవరికైనా ఈ స్టామరింగ్ ఇష్యూతో బాధపడుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే, డూ లెట్ దెమ్ నో. సండే రోజు మన లోకల్ చాప్టర్, ఇండియన్ స్టామరింగ్ అసోసియేషన్స్ లోకల్ చాప్టర్ హైదరాబాద్ చాప్టర్ ఇక్కడే హైదరాబాద్లో 9 గంటలకి రేపు మార్నింగ్ కలుస్తున్నారు. కృష్ణకాంత్ పార్క్ ఇస్ ద వెన్యూ. సో నేను ఇప్పుడు ఈ టైంకి ఏం పాట వేయాలి అనుకున్నప్పుడు, ఈ ఇద్దరు సినిమాలో ఈ మాటలని పాటలుగా ఏఆర్ రెహమాన్ గారు బ్యూటిఫుల్గా కంపోజ్ చేస్తే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కవితని ఎంత అందంగా పాట రూపంలో పాడారో చెప్పారో. మీరు వినేసేయండి, వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయ.
1: ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ సైతం మరువలేని కావ్యమిదే. 90 నిమిషాలే తోడు ఉన్న కాలంలో ఎన్నో నిమిషాల హృదయం కదిలించినవి. పరువంతో తొలి నిమిషం, భయంతో చెరి నిమిషం, కట్టుబడి కౌగిలికి కన్నీరైన క్షణం, ఇంకితమే మతి తప్పి ఎన్నో సొగసుల్లో ముద్దుల్నే మురిపించే మోహంలో చరి నిమిషం. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం, మరణ వేళ సైతం మరువలేని కావ్యమితే. ఏ న్యాయం ఏ పాపం ఇరువురికి తోచవలే, అది సొరవా అది ఒకల, అది ప్రాయాలెరుగవులే. ఏది చివరా ఏది మొదలు ఉరవడిలో తోచదులే. ఇరోరమే ఆరంభించాం ఎవరైతేనేమిటిలే. లజ్జనే తొలగించా, ఆశలనే నీలో సృజించా, అడ్డే తొలగే.

நீ பிடியாலே அந்த நாய். గతంలే గతకాలం కరణాగా మరుగవు దృశ్యం. మారణితి ఎదుర కన్నీరు ఆరదులే జంట తడి. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం. మరణవేళ సైతం మరువులేని కావ్యమిది. ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక్క మధుర క్షణం. మరణవేళ సైతం

వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్న హ్యాపెనింగ్స్ ఇన్ హైదరాబాద్ గురించి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బోతో మీ జీవితం రంగులమాయం విత్ మీ సవీరా. సో ఈరోజు ఈ వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం డిస్కస్ చేస్తుంటే అసలు నాకు ఈ ఫిలం గురించి

0: చెప్పడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానన్నమాట. అయితే ఈ సండే మన హైదరాబాద్ లో ఒక స్పెషల్ స్క్రీనింగ్ అవుతుంది. అనిల్ బట్టులా పబ్లికేషన్స్ అండ్ లమా ఖాన్ వాళ్ళు కలిసి నిర్వహిస్తున్న చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 ఈ సండే రోజు వరల్డ్ ఫేమస్ అయిన ఒక ఇరానియన్ మూవీ కలర్స్ ఆఫ్ పారడైజ్ స్క్రీన్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలి అన్నా నాకు చాలా హార్ట్ వార్మింగ్గా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ సినిమాలో ఒక చిన్న ఐ ఇష్యూతో ఉన్న ఒక చిన్న చిన్నారి ఉంటుంది. సో ఒక మొహమ్మద్ అని ఒక చిన్న బాబు ఉంటాడు. ఈ బాబు కళ్ళతో ప్రపంచాన్ని చూడలేడు కదా, కాబట్టి మనసుతో ప్రపంచాన్ని ఎలా చూడొచ్చు? ప్రేమ, ఫ్యామిలీ రిలేషన్స్, ప్రకృతి అందాలని ఎంత బ్యూటిఫుల్గా చూడొచ్చు అన్నది ఈ ఫిలింలో చూపిస్తారు. జూలై 12 ఈవినింగ్ 6:00 నుంచి 9:00 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. మంచి కథ, ఇంటర్నేషనల్ సినిమా, ఇంకా పిల్లల మనసుని అర్థం చేసుకునే చిత్రాలు చూడాలి అని మీకు అనిపిస్తే దిస్ ఇస్ అ గో టు ఫిలిం. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పి నేను చెప్తాను. ఒక మీనింగ్ఫుల్ వీకెండ్ కావాలి అంటే రేపు ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి లమా ఖాన్కి మీరు వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ వీలైతే నేను కూడా అక్కడే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం టు వాచ్. ఇది ఇరాన్లో తీసిన సినిమా, ఇరానియన్ సినిమా. ఒక వరల్డ్ సినిమాకి మీకు ఒక మంచి ఇంట్రడక్షన్లా ఉంటుంది ఇఫ్ యు ఆర్ న్యూ టు సినిమా. అండ్ దాట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు ముచ్చట్లు చెప్పుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: స్టూడియో క్లాక్లో టైం 9 అవుతుంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత రెండేళ్లలో అనేక రంగాల్లో, ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో సాధించిన గణనీయమైన పురోగతిని, ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ సమీక్షిస్తారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి నిన్న ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:37 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు కొండపైకి వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలియజేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ మురుగన్ నిన్న సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. అమెరికాలోని ఎంగల్వుడ్ లాస్ ఏంజల్స్ స్టేడియంలో నిన్న జరిగిన ఫీఫా ప్రపంచ కప్ 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ బెల్జియంను 2-1 గోల్స్ తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ సవేరా. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే మనం రోజు ఫోన్ యూజ్ చేస్తాం కదా, అయితే అందులో బోలుడు యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో నిజంగా మన జీవితానికి ఉపయోగపడే యాప్స్ ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఆ యాప్స్ గురించి ఆలోచించారా? అయితే ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఫ్రీ అండ్ ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎవ్రీడే ఒక 5 మినిట్స్ ఈ యాప్లో టైం స్పెండ్ చేస్తే ఆర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ అంటే మీరు నమ్ముతారా? ఏ ఊరుకో అమ్మా, ఏదేదో చెప్తావు నువ్వు అంటారా? సరే, బెట్ ఛాలెంజ్. ఈ యాప్స్ గురించి తెలిసిన తర్వాత, ఎవ్రీడే 5 మినిట్స్ ఈ యాప్ని యూజ్ చేసిన తర్వాత మీ లైఫ్ మారకపోతే తర్వాత నన్నే వచ్చి అడగండి. అయితే నేను బోలుడు యాప్ రికమెండేషన్స్తో రెడీగా ఉన్నారు. మీరు సిద్ధమేనా? అలా అయితే లెట్స్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Hey, did you know the kakati

గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మనం వింటున్నాం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో వైబ్రెంట్ మార్నింగ్స్లో మనం మాట్లాడుకుంటున్నాం ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రీ యాప్స్ గురించి. అయితే ఒకసారి ఆలోచించండి, ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు పక్షుల కిలకిలా రావాలు వింటాం కదా, ఈ శబ్దం ఏ పక్షిది అని ఎప్పుడైనా అనిపించిందా? అదే తెలుసుకోవడానికి మెర్లిన్ బర్డ్ ఏఐ అనే ఒక యాప్ ఉందన్నమాట. ఇది ఒక ఫ్రీ యాప్. అండ్ ఈ యాప్లో మనం ఒక సౌండ్ ఐడి అప్లికేషన్ ఆన్ చేసి పెట్టాలన్నమాట. సో ఫోన్ని అలా కొద్దిసేపు పెడితే, ఆ శబ్దం వైపు ఉంచితే, ఆ సౌండ్ని బట్టి ఆ పక్షి ఏదో గుర్తించి దాని పేరు చెప్పేస్తుంది ఈ మెర్లిన్ యాప్ అన్నమాట. సో మనం ఇది కేవలం ఒక జస్ట్ ఒక యాప్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కొత్తగా పరిచయం చేసే ఒక చిన్న కిటికీ, ఒక విండో లాగా అనిపిస్తుంది నాకు. రేపు మార్నింగ్ మీరు అలా వాక్కి వెళ్ళినప్పుడు రోజు వినే ఆ బర్డ్ సౌండ్స్ వెనక ఉన్న ఆ పక్షి పేర్లను తెలుసుకుంటే మీ మార్నింగ్ వాక్ మరింత అందంగా అవ్వచ్చు కదా. ప్రకృతిని ప్రేమించాలి అనుకుంటే ముందుగా గుర్తించడం నేర్చుకోవాలి అంటారు. సో ట్రై గివింగ్ మెర్లిన్ ఏఐ అన్ యాప్. సో ఒక ట్రై చేసి చూడండి. ఈ యాప్ని బట్టి మీ చుట్టూ ఏమేమి పక్షులు ఉన్నాయి అని చెప్పి మీకు తెలుస్తూ ఉంటుంది. మనుషులతో పాటు పక్షులతో కూడా అలా ఫ్రెండ్షిప్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మాకు ఇలా వాట్సాప్ మెసేజెస్ చూస్తుంటే, గుడ్ మార్నింగ్ రెయిన్బో ఎఫ్ఎం, జై శ్రీరామ్, హాయ్ సమీరా గారు అని చెప్పి మెసేజ్ చేసేసారు రాధా గారు. గుడ్ మార్నింగ్ అండి, ఎంత క్యూట్గా పంపిస్తారో. ఎప్పుడు నేను రేడియో షో చేసినా రాధా గారి మెసేజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎం బాబు గారు అడిగారు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ నుంచి మళ్ళీ కూయవే గువ్వా సాంగ్ ప్లే చేయండి అని చెప్పి. డెఫినెట్లీ ప్లే చేస్తాను మీకోసం ఈ పాట. ఒకవేళ మీకు సాంగ్ రిక్వెస్ట్ ఉంటే, మీరేదైనా చెప్పాలి అనుకుంటే, మీరు మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీర. కొత్త భాష నేర్చుకోవాలంటే పెద్ద కోర్సులో చేరాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మన ఫోన్లో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఏదైనా నేర్చుకోవచ్చు. డ్యూయోలింగో అనే ఒక ఉచిత యాప్ ద్వారా మనం ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, జాపనీస్, కొరియన్ ఇలా ఎన్నో భాషలు చిన్న చిన్న గేమ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే కొత్త పదాలు, చిన్న వాక్యాలు, ఉచ్చారణ కూడా అలవాటైపోతుంది. నేను కూడా ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక కొత్త భాషను అర్థం చేసుకునే ఆనందం ఎంత బాగుంటుందో నాకు తెలిసొస్తుంది. ఒక కొత్త భాష అంటే కేవలం కొత్త పదాలు కాదు, ఒక కొత్త సంస్కృతి, కొత్త మనుషులు, కొత్త ప్రపంచానికి ఒక డోర్ లాంటిదన్నమాట. డ్యూయోలింగో యాప్ మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఇట్స్ ఆన్ యాప్ స్టోర్. అలా మీకు బోర్ కొట్టినప్పుడు ఒక కొత్త భాష నేర్చుకోవాలి అనుకుంటే యువర్ గో టు ఇస్ డ్యూయోలింగో. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

యాప్స్ గురించి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో విత్ మీ సవేరా. అవును, మీకు అలా ప్యారిస్లో ఒక మ్యూజియం చూడాలి అని ఉందా? లండన్లో భద్రపరిచిన ఒక అరుదైన ఆర్టిఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలని ఉందా? లేక మన భారతదేశంలోనే ఒక అద్భుతమైన హెరిటేజ్ సైట్ని మీ కోణంలో ఒక కొత్త కోణంలో చూడాలి అని ఉందా? వీటన్నిటికీ పాస్పోర్ట్ అవసరం లేదు అంటే నమ్ముతారా? ఫ్లైట్ టికెట్ కూడా అవసరం లేదండి. మీకు కావాల్సిందల్లా గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ యాప్. ఈ యాప్ ఒక ఫ్రీ యాప్. దీని ద్వారా ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియమ్స్ని, ఆర్ట్ గ్యాలరీస్ని, చారిత్రాత్మక కట్టడాలని, పెయింటింగ్స్ని, శిల్పాలని, సంస్కృతులని, ఇలా వేలాది విషయాలని మీ ఫోన్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొన్ని ప్రదేశాలకు వర్చువల్ టూర్ రూపంలో మీరు అక్కడికి వెళ్ళి ఒక వర్చువల్ టూర్ లాగా మొత్తం ఆ ప్లేస్నంతా చూసి రావచ్చు. అంటే మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచ యాత్ర చేసిన అనుభూతి పొందొచ్చు అన్నమాట. రోజుకు కేవలం 5 నిమిషాలు ఈ యాప్లో స్పెండ్ చేస్తే ఒక కొత్త ఆర్టిస్ట్, ఒక కొత్త సివిలైజేషన్ లేదా ఒక హిస్టారికల్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు. ట్రావెల్ అనేది కేవలం ప్రదేశాలు చూడడమే కాదు, కొత్త ఆలోచనలు కూడా. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఒక దేశం లేదా ఒక మ్యూజియంను వర్చువల్ టూర్ ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం, కానీ ఈ పాట తర్వాత. అనురాగ్ కుల్కర్ణి పాడిన పిల్లారా పాట వచ్చేస్తుంది, వినేసేయండి. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణి నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు.
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,

మనం ఆకాశాన్ని చూస్తున్నాం, సరే, కానీ మనకి ఆకాశం ఏం చూపిస్తుంది? ఆలోచించారా? మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. మనం ఈరోజు ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రీ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నేను అడిగాను, మనం ఆకాశాన్ని చూస్తున్నాం సరే, కానీ మనకి ఆకాశం ఏం చూపించాలనుకుంటుంది, ఆలోచిస్తున్నామా అని. ఒకప్పుడు మన పూర్వీకులు ఆకాశాన్ని ఒక పుస్తకంగా చదివేవారు. నక్షత్రాలను చూసి దిశలు తెలుసుకునేవాళ్ళు, ఋతువులు అర్థం చేసుకునేవారు, గ్రహాల కదలికను గమనించేవాళ్ళు. ఆకాశంలో కనిపించే ప్రతి ఆకారానికి ఒక కథని జోడించేవారు. కానీ ఈరోజు మనం ఆకాశం వైపు చూడటమే తక్కువ చేసేసాం. మనకు కళ్ళ ముందున్న స్క్రీన్నే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి నేను సొల్యూషన్ గురించి చూస్తున్నప్పుడు మన స్క్రీనే ఒక సొల్యూషన్గా కనిపించింది. స్టెలేరియం అనే యాప్ గురించి మీకు చెప్పాలి. ఇది ఒక డిజిటల్ ప్లానిటేరియం లాంటిది. మీ ఫోన్ ఆకాశం వైపు చూపిస్తే మీరు చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు, కాన్స్టిలేషన్స్ ఏవో తెలుసుకోవచ్చు. అంతేకాదు, గతంలో ఆకాశం ఎలా కనిపించేదో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కసారి ఊహించండి, అలా నైట్ మీ పిల్లలతో అలా కప్పు మీదకి వెళ్ళి, ఏది ఆ నక్షత్రం అనే ప్రశ్నకు సమాధానం మీ ఫోన్ చెప్తే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో కదా. ఎందుకంటే విశ్వం గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు రాకెట్లలోనే వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కేవలం పైకి చూస్తే చాలు. బట్ దిస్ టైం విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎయిడ్. తెలుసుకోవడానికి ఎన్నో యాప్స్ ఉన్నప్పుడు, ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నప్పుడు ఎందుకు మనం తెలుసుకోకూడదు? ఈసారి ఈ నైట్ అలా స్టెలేరియం యాప్ వేసుకొని స్టార్స్ గేజ్ చేయండి. ఎక్కడ ఏ ప్లానెట్ ఉందో చూడండి. ఇప్పుడైతే ఒక మంచి పాట క్యూ చేసి పెట్టాను, వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఈ రోజు మనం వైబ్రెంట్ హైదరాబాద్లో ఎన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి, ఒక చిన్న రీకాప్ వేసుకుందామా? మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. మనం ఈరోజు మర్లిన్ బర్డ్ యాప్ గురించి తెలుసుకున్నాం. దీంతో పక్షుల స్వరాలను గుర్తించవచ్చు. డ్యూయోలింగో గురించి మాట్లాడుకున్నాం. దీంతో కొత్త భాషలు నేర్చుకోవచ్చు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్తో ప్రపంచంలోని కళలను, చరిత్ర, సాంస్కృతి మన ఇంటికే తీసుకురావచ్చు. స్టెలేరియంతో మన తలపైన ఉన్న అనంతమైన ఆకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది కదా, మన ఫోన్ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ టూల్ మాత్రమే కాదు, ఇది ఒక లెర్నింగ్ టూల్, ఒక ఎక్స్ప్లోరర్, ఒక చిన్న విండో టు ద వరల్డ్ కూడా. సో రోజుకి కేవలం ఈ మనం మాట్లాడుకున్న అన్ని యాప్స్లో ఏదో ఒక్క యాప్ ట్రై చేసి చూడండి. కొత్త విషయం నేర్చుకోవచ్చు, కొత్త ఆసక్తి పెంచుకోవచ్చు. అందుకే ఇక నుంచి ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నేను ఈరోజు కేవలం స్క్రోల్ చేయబోతున్నానా లేదా ఏదా కొత్త విషయం ఏదైనా నేర్చుకోబోతున్నానా అని. ఎందుకంటే టెక్నాలజీ మన చేతుల్లో ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి కూడా. ఈరోజు మీతో మాట్లాడుతూ అసలు నాకు షో టైం ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థమే అవ్వలేదు. ఈ వీకెండ్కి మీతో కొన్ని నవ్వులు, కొన్ని ఆలోచనలు, కొన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా

ఉంది. రోజు ఎలా ఉన్నా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ వెతుక్కోండి. మళ్ళీ తొందరలోనే కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. నేను మీ ఆర్జే సవీరా. అండ్ ఇప్పుడు 10:00కి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఇప్పటికీ నేనైతే వెళ్ళొస్తాను. ఉంటాను మరి. హ్యావ్ ఎ గుడ్ డే.

0: స్టూడియో క్లాక్లో టైం 9:59 దాటి 10:00 అవుతుంది. ఇప్పుడు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10:00. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. తయారీ రంగ పరిశ్రమలో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తనను కలిసిన దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం అని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్. స్టూడియో క్లాక్ మే 10 బజ్ చుకే హై ఔర్ ఆప్కా ఫేవరెట్ సెగ్మెంట్ నమస్తే హలో అదాబ్ షురూ హో చుకా హై ఆప్కే ఫేవరెట్ స్టేషన్ పే మన్ కా స్టేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో ఇట్స్ కలర్ టు యువర్ లైఫ్ అండ్ ఐ యామ్ యువర్ హోస్ట్ అండ్ దోస్ట్ ఆర్జే జాగృతి. తో కేసా చల్ రా ఆప్కా సండే? ఆప్ కహెంగే జాగృతి సండే నా లేజీ హై, ఆప్కా సాటర్డే సండే లేజీ హై. కోయి బాత్ నహీ, సాటర్డే సండే బనా హీ ఇసీలియే హై. థోడా దేర్ తక్ సోనా, థోడా ఆరామ్ సే ఉఠనా, చీజో కో థోడా వక్త్ దేకే కర్నా ఔర్ సబ్సే జరూరీ ఖుద్ కో వక్త్ దేనా. ఔర్ అగర్ ఉసీ చాయ్ కీ పెహలీ చుస్కీ కే సాథ్ ఆప్నే ఎఫ్ఎం రెయిన్బో ట్విన్ ఇన్ కర్ లియా హై, దెన్ ట్రస్ట్ మీ, ఆప్కా వీకెండ్ ఆల్రెడీ ఏ గ్రేట్ స్టార్ట్ లే చుకా హై. వెదర్ కా తో కోయి భరోసా నహీ, కభీ గర్మీ కభీ ఠండీ కభీ ధూప్ కహీ ఛాయా, యహీ హై ఈశ్వర్ కీ మాయా. లేకిన్ ఏక్ చీజ్ కీ గ్యారంటీ హై, అగ్లే 4 ఘంటే ఇంటర్టైన్మెంట్ ఇంటర్టైన్మెంట్ ఔర్ ఇంటర్టైన్మెంట్ జీ నహీ, యహాన్ మిలేగా మ్యూజిక్ కా తడకా, ఢేర్ సారీ బాతే ఔర్ మస్తీ కా డబల్ డోజ్, క్యూంకీ యే హై రెయిన్బో 101.9, రెయిన్బో కే సాథ్ లైఫ్ హై రంగీన్. తో డియర్ లిసనర్స్, అప్నీ కుర్సీ కీ పేటీ బాంధ్ లే, క్యూంకీ రెయిన్బో ఎక్స్ప్రెస్ అప్ చల్నే వాలీ హై అప్నీ మ్యూజికల్ సఫర్ కీ ఓర్. టేక్ ఇట్ అవే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్

ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేథా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 ఏళ్ల జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు మెరుపులు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకుల దేశానికి చెందిన కరోలినా ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: మీరు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.

0: Dumped is a BBC Sport production for the BBC World Service in association with ABC and Akashvani.
1: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: Where there's water, there's life. Come, let us adopt to rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
3: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
4: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
3: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
4: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
3: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
4: ఓ అవునా?
3: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
4: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
4: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
3: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
5: జష్నే హైదరాబాద్
3: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్,
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్న్ ఏ హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్న్ ఏ హైదరాబాద్.

0: France advanced to the semi-finals with a comfortable 2-0 victory over Morocco in the first quarter-final in Boston. And that is the end of this news bulletin.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే దేర్, డు యు అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్? Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై,
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఏంది మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో ఇట్స్ కలర్ టు యువర్ లైఫ్. అండ్ యే హలో రెయిన్బో సెగ్మెంట్ షురూ హో చుకా హై. జీ హా, కాల్స్ భీ ఆ గయే హై, దేఖతే హై అభీ కౌన్ హై. అచ్చా, షాయద్ హమే వో కనెక్షన్ లూజ్ హో గయా. ఠీక్ హై, హమ్ ఫిర్ సే అప్నా నంబర్ ఏక్ బార్ బతా దేతే హై. హమారా నంబర్ హై 0402323030 2323484810402970471. और अगर आप कॉल नहीं कर पा रहे हैं, आप बिजी हैं, खाना बना रहे हैं, कुछ और कर रहे हैं, तो हमारे पास इंस्टेंट मैसेजिंग व्हाट्सएप भी है, जो है 4023234822. फिर से एक बार बोल देती हूँ, 4023234822. जी हाँ, सो ऐसे ही बातें कर रहे हैं और मैसेजेस भी हमें आए हैं. देखते हैं अभी कौन है. कुछ सजेशंस हैं गानों के, हम देख रहे हैं, हम जरूर कोशिश करेंगे कि वो गाने हमें सिस्टम में मिल जाए और हम आपके लिए प्ले कर सकें. अभी के लिए हम गाना जो सुनने जा रहे हैं वो लता मंगेशकर जी की आवाज़ में, तेरे बिना जिंदगी से कोई. जी हाँ, चलिए सुनते हैं.
2: बरसों बाद मैं निकली हूँ, ऐसा लगता है कि वो किसी और सदी की बात थी.
3: शायद उन दिनों की बात होगी जब ये इमारत अभी उजड़ी नहीं थी.
2: हाँ, पिछले किसी जन्म की बात ही तो लगती है.
3: एक काम करें, जब तक तुम यहाँ हो रोज घर पे खाने के लिए तो आया ही करोगी. खाने के बाद घूमने निकल आया करेंगे. कम से कम ये इमारत कुछ दिनों के लिए तो बस जाएगी. तुम्हारी शॉल कहाँ?
2: भूल गई. ना ना,
3: तुम नहीं बदलोगी.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt to rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: FM Rainbow 101.9.
2: యు ఆర్ లిస్నింగ్ టు 101.9 ఎఫ్ఎం రెయిన్బో. వరల్డ్ వైడ్ గా ఉన్న మన తెలుగు వాళ్ళని పలకరించిన ఆర్ మన హైదరాబాద్ గురించి తెలిసిన ఎవరిని అడిగినా కూడా హైదరాబాద్ అనగానే ఫస్ట్ వినిపించే మాట హైదరాబాదీ ఫుడ్ గురించే. ఎందుకంటే హైదరాబాద్ వంటకాలకి ఓ స్పెషల్ కుకింగ్ స్టైల్ ఉంటుంది. అందుకే మన హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. మరింతకీ ఆ టేస్ట్ వెనకున్న ఆ కుకింగ్ స్టైల్ ఏంటి తెలుసుకోవాలి అంటే స్టే విత్ మీ ఆన్ 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9
1: జెష్ని హైదరాబాద్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ 101.9 ఎఫ్ఎం రెయిన్బోలో. హైదరాబాద్ ఫుడ్ కి ఉన్న సపరేట్ క్వాలిటీస్ లో ఒకటి దమ్ స్టైల్ అనమాట. దమ్ స్టైల్ కుకింగ్ అనేది మన హైదరాబాదీ ఫుడ్ కి ఉన్న స్పెషాలిటీ. తక్కువ వేడి మీద ఎక్కువ కుక్ చేస్తారనమాట. దీనివల్ల మనం వాడే ఆ మసాలా దినుసులు టేస్ట్ ని ఆ ఫుడ్ అబ్జర్వ్ చేసి టేస్ట్ ని మాత్రం అదరహు అనిపిస్తాయి. సో మన హైదరాబాదీ ఫుడ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ కుకింగ్ స్టైలే అంటారు. అందుకే హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే వాటిలో టాప్ ప్రయారిటీస్ లో ఉంటుంది ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. హే, రీసెంట్లీ ఐ టేస్టెడ్ వన్ ఓల్డ్ జమానా స్నాక్ ఆఫ్ హైదరాబాద్. నిజంగా ఇట్స్ రియలీ వెరీ టేస్టీ అనమాట. ఆ యమ్మీ స్నాక్ ఏంటో గెస్ చేయగలుగుతారా? ఇట్స్ కంప్లీట్లీ ఓల్డ్ జమానా స్నాక్ అంట. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది. మరి అది ఏమై ఉంటుందో మీరు గెస్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

ఎస్, మిమ్మల్నే నేను అడిగాను అనమాట, మీరు ఆ ఎమీ స్నాక్ ఏంటో గెస్ చేయగలరా? ఇట్స్ కంప్లీట్లీ ఓల్డ్ జమానా, పురాణ స్నాక్ అని అయితే నాకైతే చెప్పారు. అండ్ మీరు వింటున్నారు జస్ట్ నీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9 musically yours.
1: 25 on studio clock. మీరు వింటున్నారు జస్ట్ని హైదరాబాద్. మరి నేను అడిగాను ఆ ఎమీ స్నాక్ ఏంటి అంటే, 2 మంత్స్ బ్యాక్ మై ఫ్రెండ్ మా కీర్తి ఇంట్రడ్యూస్ చేసింది నాకు వన్ డెలీషియస్ స్నాక్. టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది, కాకపోతే పేరే కొత్తగా అనిపించింది. ఏమో నాకైతే అనిపించింది, ఇదే మాట వాళ్లతో కూడా అన్నాను, అరే అదేంటి ఇది పురాణా జమానాకా స్నాక్ అయి అన్నారనమాట. ఏమో నాకైతే కొత్త, మరి ఇంతకీ ఆ స్నాక్ ఏంటో పేరు చెప్పైనా. చాలా మంది ఇక్కడ మెసేజెస్ పంపించారు, బట్ మీరు పంపించిన ఆన్సర్లో అయితే అది లేనే లేదు. సో ఆన్సర్ ఏంటి అంటే, సమోసా లాగే ఉంటుంది కానీ సమోసా కాదు, ఇట్స్ కాల్డ్ లుక్ మీ అట. అంటే మనకేమో ఫేస్కి రాసుకునే లాక్మేనే తెలుసు. మరి అవును, ఇంతకీ ఎంతమందికి అంటే వింటున్న మీలో ఎంతమందికి తెలుసు ఈ లుక్ మీ, ఎవరు పరిచయం చేశారు, ఎప్పుడు ఫస్ట్ టైం తిన్నారు, ఇలాంటివి ఏమైనా మెసేజెస్, అండ్ మీకు లుక్ మీతో ఏమైనా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం తిన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, నిజంగానే మీకు ముందు నుంచి తెలుసా, ఇలాంటి విషయాలన్నీ నాకు వాట్సాప్ చేయొచ్చు 1040-2324-8222 నంబర్కి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2020

0: జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: FM Rainbow 101.9
4: జ్యేష్ఠ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో హైదరాబాదీ పాపులర్ స్నాక్ లుక్మీ అట. యునో లుక్మీ హైదరాబాద్ నవాబు వంటకాల్లో ఒక భాగంగా ఉండేదట. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే దాఖలాలైతే లేవు, కానీ మొఘల్, పర్షియన్ అండ్ అలాగే మన తెలుగు ఈ మూడు సాంప్రదాయ వంట పద్ధతుల నుండి తయారైన స్నాక్ అట. అంటే యునో మనకి తెలిసింది కొంత, అమ్మమ్మలు బామ్మలు చెప్పింది కొంత, యూట్యూబ్లో చూసి కొంత, ఇలా మిక్స్ చేసి నాలంటలు చేసే వంటలుంటాయే. సో అలా పుట్టుకొచ్చింది అనమాట. సో ఫైనలీ ఏంటంటే, ఇది అలా ఎలా పుట్టుకొచ్చినా కూడా దీనికి అప్పట్లో అంటే అప్పుడు జరిగే ఫంక్షన్లో స్పెషల్ ప్లేస్ ఇచ్చేవారట. యూనో ఇప్పటికీ కూడా ఇఫ్తార్ టైంలో సూపర్ పాపులర్ ఫుడ్ ఏంటి అంటే లుక్మీ అని చెప్తారు. మరి ఈ స్నాక్ ఐటెంకి లుక్మీ అని ఎందుకు పేరు పెట్టారు? అంటే ఇంకేదైనా పేరు పెట్టొచ్చు కదా, అంటే దానికి ఒక మీనింగ్ ఉంది. మరి ఆ మీనింగ్ ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే స్టే విత్ మీ ఆన్ 101.9 వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: FM రెయిన్బో 101.9.
4: You're listening to AIR FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగులమయం. మరి జమానా మారినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గని సూపర్ పాపులర్ స్నాక్ లుక్మీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి జష్నే హైదరాబాద్ లో. లుక్మీ అనే పదం ఏంటి అంటే, ఇది అరబిక్ అండ్ పర్షియన్ మూలం నుంచి వచ్చిన పేరట. యాక్చువల్గా అది లుక్మా. సో లుక్మా అంటే ముక్క లేదా బైట్. సో ఒక బైట్లో తినగలిగేది అని అర్థమట. అంటే అసలు పేరు వచ్చేసి లుక్మా. అంటే నాకు తెలిసి హిందీ సరిగ్గా రాని నాలాంటి వాళ్ళు ఎవరో దీనికి కీ యాడ్ చేసి ఉంటారబ్బా, అందుకే కదా. ఎందుకంటే మనకి హిందీ తోడా తోడా అతహై, రైట్? సో ప్రతిదానికి కీలు కేలు కోలు అతికిస్తూ మాట్లాడుతూ ఉంటాం అనమాట హిందీ సరిగ్గా రానులు. సో నేను ఇట్లనే మాట్లాడిన అనుకోండి, నన్ను కూడా కొడతారు హై పడొచ్చు. సో ఇంతకు మించి నేను మాట్లాడలేను హిందీ కాబట్టి. యాక్చువల్ పేరు వచ్చేసి లుక్మా, బట్ అది వాడుకో భాషలో అందరూ మాట్లాడి అది కాస్త లుక్మీ అయిందనమాట. యునో ఇది దీంట్లో బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి అండ్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అంటే ఎక్కువగా తినకూడదని కూడా ఉందనుకోండి. ఇంకా బోల్డ్ అంతా హిస్టరీ ఉంది దీనికి. మరి ఆ హిస్టరీని మాట్లాడుకుందాం ఇవాళ జస్ట్నే హైదరాబాద్లో. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: FM Rainbow 101.9.
0: 2:45 in studio clock, meeting into narrow FM Rainbow 101.9 low, Jashne Hyderabad with me RJ Swati. To Hyderabadi popular snack lukmi gurinchi maatladukuntam kada, indulo bold and varieties untayi ta, ante maida pindini sannani layer ga chesi cut chesi dantlo stuffing ki minced mutton, onion, green chilies, masala, hing ilanti spices tho stuff chesi deep fry chesi serve chestaru. And enduku baaguntundi idi, enduku andaru ishtapadtaru ante paina క్రిస్పీగా ఉంటుంది, ఇన్సైడ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. సో అందుకే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందట. అండ్ నాన్ వెజ్ కాదు, వెజ్ లో కూడా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మనకి వంట వచ్చుంటే ఎలాగైనా చేసుకోవచ్చు కదా, అదనమాట సంగతి. అండ్ ఈ స్నాక్ తో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, డీప్ ఫ్రై అండ్ ఆల్సో మైదా వాడతారు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అండ్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా దీని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎంత టేస్టీగా ఉంటుందని చెప్పి తినొద్దంటే ఎట్లా స్వాతి అంటే, అంటే కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ చేసుకోవాలి కదా. రైట్.

0: ఎవ్రీవన్ ఎస్ ఎస్ అండ్ బిందు మహిమ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ వీరా. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 251. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల
2: కొమురంబీం పో

0: విరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
0: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: You're tuning to Jashnehi Hyderabad with me, RJ Swati, only on FM Rainbow 101.9. Low. Nizam kalamlo political parties lantivi jariginappudu started ga use chesevalata ee look pini. And old city loni Chaminar, Gansi Bazar loni Irani cafe, street stalls, hotels lalo ఇప్పటికీ కూడా లుక్ బి చాలా అంటే చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్, అండ్ దానికి చాలా క్రేజ్ ఉంటుంది. అండ్ తెలుసా, చాలా మ్యారేజెస్లో అంటే ఎక్కువగా ఓల్డ్ సిటీ వైపు జరిగే మ్యారేజెస్లో ఫస్ట్ కోర్స్గా లుక్మీని సర్వ్ చేస్తారట. సో ఇది హైదరాబాదీ ట్రెడిషన్ అంటారు వాళ్ళు. మరి హైదరాబాద్ ఫుడ్ కల్చర్లో ఐకానిక్ స్నాక్ ఐటమ్ ఏంటి అంటే లుక్మీ. ఇది నేను చెప్పట్లేదు, ఇదో సర్వే చేసినప్పుడు హైదరాబాదీ టాప్ 15 పాపులర్ ఫుడ్ అండ్ స్నాక్ ఐటమ్స్లో లుక్మీ ప్లేస్ ఏంటో తెలుసా, 8th ప్లేస్లో ఉంది. ఇంట్రెస్టింగ్ కదా. మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హైదరాబాదీ ఫేమస్ ఫుడ్ గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీడే 2 to 3 PM డోంట్ మిస్ టు లిసన్ జస్ట్ నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆక్లాండ్లో ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చర్చల అనంతరం భారత్, న్యూజిలాండ్ దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైఎస్సీఏ, జీసీసీఎస్, ఐటీ అధినేతలతో ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ

దూరదృష్టితో హైదరాబాద్ బుల్లెట్ రైలుకు మెగా హబ్గా మారనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుండి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 కారిడార్లు మంజూరయ్యాయని, దీనివల్ల అమరావతికి 70 నిమిషంలోనే చేరుకోవచ్చని తెలియజేశారు. ప్రధాన మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్తో దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే దిశగా సాగుతుందని, యూపీఐ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన కార్మికులు, స్టార్టప్ల ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో చోటు చేసుకున్న 6 హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. అరేబియా సముద్రం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3 గంటలు దాటి 5 నిమిషాలకు వస్తుంది. డబుల్ కమిట్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో మీ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

0: సర్కిల్ ఆయన సుజాత పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ రిక్షా ఓజు. టైమ్ అన్న స్టూడియో క్లాక్ 3 గంటలు దాటి 10 నిమిషాలకు వస్తోంది. మీరు వింటున్నారు ఐఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఒక ఊర్లో

ఓ ఇద్దరు ఉండేవాళ్ళు. సో కపుల్ అన్నమాట వాళ్ళు. ఆయన రోజుకి సరిపడా తినడానికి సంపాదించి అందులో సగం భార్యకి మిగతా సగం తను తినేవాడు. కొన్నాళ్ళకి పాప పుట్టింది. ఫుడ్ ఏమవుతుంది అప్పుడు, రెండు భాగాలు కాస్త మూడు భాగాలైంది. ఆ తర్వాత మరో బాబు పుట్టాడు, ఆ ఫుడ్ కాస్త నాలుగు భాగాలైంది. ఇక ఆ తర్వాత మరో ఇద్దరు, ఇప్పుడు ఆ ఫుడ్ ఆరు భాగాలైంది. దీంతో ఎవరికీ సరిగ్గా ఆకలి తీరని పరిస్థితి. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఏమంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచదా అని. అంటే స్వాతి, ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ స్టోరీ అంటారా? ఈ స్టోరీకి ఈ రోజుకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటి మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. 0402323238222 నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. లేదా తెలుసుకోవాలి అంటే వింటూనే ఉందండి డబుల్ కోమేటా విత్ మీ ఆర్జే స్వాతితో మీ FM Rainbow 101.9 లో.

0: రాజ్కోటి కంపోజిషన్ లో వచ్చిన గోవింద గోవింద మూవీ నుంచి ఎస్పి బాలు గారు అండ్ అలాగే చిత్ర గారు పాడిన పాట విన్నారు. 379 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు డబుల్ కవిత మీ 101.9 FM రెయిన్బోలో.
1: FM రెయిన్బో 101.9
0: డబుల్ కమిటా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక చెప్పాను కదా ఒక స్టోరీ చెప్పాను, ఆ స్టోరీకి ఈ రోజుకి ఒక సంబంధం ఉంది అని చెప్పాను. ఏంటంటే నేను ఇంతింతై వటుడింతై అనే ఒక అది అందరికీ తెలిసిందే కదా. మరి అలా రోజు రోజుకి పెరుగుతున్న జనాభా, ఇందాక స్టోరీలో లాగానే జనాభా అయితే పెరుగుతుంది కానీ మరి జనాభా పెరిగినప్పుడు మనకి చాలా వనరులు కూడా అవసరం పడతాయి కదా. సో ప్రకృతి వనరులు మాత్రం తగ్గిపోతున్నాయి, అంటే ఉత్పత్తి అవసరాలకి సరిపోవడం లేదన్నమాట. సెకండ్ కి 5 పుడితే 2 చనిపోతున్నారు, అంటే ఎవ్రీ సెకండ్ కి 3 పెరుగుతున్నారు మన జనాభా లిస్టులో. సో ఈ విషయంలో ప్రజలను అలర్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. సో టుడే వరల్డ్ పాపులేషన్ డే, వై ఆన్ జూలై 11 ఓన్లీ, ఈ రోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే దర్ ఈస్ అ రీజన్. మరి ఆ రీజన్ ఏంటో చెప్తాను, వెంటనే ఉండండి డబుల్ కవిత విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9 లో.

0: FM Rainbow 101.9.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
0: FM Rainbow 101.9.
2: You're tuning to FM Rainbow 101.9. Rainbow adds colors to your life. 3:24 on studio clock. Name me RJ Swati. అంటే ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే ఇట్స్ అంటే అది 1987 జూలై 11. ఆ రోజుకట ప్రపంచ జనాభా 500 కోట్లకి రీచ్ అయిందట. ఇలా పెరుగుతూ పోతే కష్టం కదా. మరి కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా జనాభా లెక్కలు చేసి దేశ అలాగే ప్రపంచ ఆర్థిక ప్రకృతి వనరుల లాంటి విషయాల్లో ప్రణాళికలు వేయాలి కాబట్టి అందుకనే ఈ జూలై 11th 1987 500 కోట్లకి రీచ్ అయింది కాబట్టి ఆ రోజు నుండి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. మీకు విషయం చెప్పిన 22,93,2,720 మంది ఒకరిపై ఒకరు నిల్చుంటే ఎంత పొడుగ్గా అవుతుంది. కష్టం కదా ఇమాజిన్ చేయడం. ఈజీగా అలా ఒకరిపై ఒకరు నిల్చుంటే అట చంద్రుణ్ణి క్యాచ్ చేయొచ్చట మనం. అంటే ఇలా భూమిపై ఉన్న అందరితో కలిసి ఇలాంటి నిచ్చెనలు 29,000. అంతే ఇంతకీ ఇప్పుడు మన ప్రపంచ జనాభా ఎంతుందో తెలుసా? 800 కోట్ల పైనే. అంటే ఇప్పుడు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే 830 కోట్లు ఉందన్నమాట. అందులో మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందని అనుకుంటున్నారు? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. 0402323482కి వాట్సాప్ చేయండి. ప్రస్తుతం మనం జనాభా లెక్కల్లో ఏ ప్లేస్లో ఉన్నాము తెలుసా? జనరల్ నాలెడ్జ్ అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అందులో మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా ప్రపంచ జనాభానే కదా. సో మన ప్లేస్ ఎక్కడుంది తెలుసుకోవాలి అంటే అప్పుడప్పుడు ఇలా వింటూ ఉండాలన్నమాట. డే స్పెషల్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 లో 326 అండ్ స్టూడియో క్లాక్. ఇట్స్ మీ ఆర్జీ స్వాతి.

0: కుమార్ సాను అండ్ నిష్మా పాడిన పాట విన్నాడు ఫ్రమ్ ద మూవీ ఐటమ్. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3:31. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి

0: రద్దు చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: 3:33 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇందాక అడిగాను కదా ప్రపంచ జనాభాలో మన దేశం ఎక్కడుంది అంటే, చైనాను ఆల్రెడీ దాటేసింది కదా స్వాతి గారు అంటూ భోగ మార్కండేయ గారు మెసేజ్ అయితే పంపించారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రపంచ జనాభా 830 కోట్లు అయితే అందులో 300 కోట్ల జనాభా చైనా భారత్లదే అట. కానీ ఇంతకుముందో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు ఇప్పుడు జనాభా క్షీణతను ఫేస్ చేస్తున్నాయట ఈ రెండు దేశాలు. అంటే క్షీణత అంటే జనాభా తగ్గుతుందా అంటే తగ్గట్లేదు. కాకపోతే జనాభా క్షీణత అంటే ఏంటి అంటే పని చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు, పెద్దవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం జనాభా పెరుగుతూ ఉంది కానీ దానికి సరిపడా వనరులు మాత్రం అస్సలు లేనే లేవు. లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని రీఛార్జ్ చేసుకునే ప్రయత్నం మనం అంటే మనుషులం మనమైతే చేయట్లేదన్నమాట. మరి ఇంతకీ మన భారత్లో పరిస్థితి ఎలా ఉంది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9లో డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: 3:39 and studio clock. Meeru intunaru FM Rainbow lo double commit with me RJ Swati. To you know, 4 ఐదేళ్ల క్రితం వరకైతే వరల్డ్ టాప్ పాపులేషన్ కంట్రీగా చైనా ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఓల్డ్ జనాభానే ఎక్కువగా ఉన్నారట, ఐ మీన్ వృద్ధులు ఎక్కువగా ఉన్నారట. అయితే సో పనిచేసే యంగ్స్టర్స్ లేక దేశ ఆర్థిక పరిస్థితి వెనుకబడుతుందని చైనా జనాభాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందట. ఏం చేస్తుందని మాత్రం నన్ను అడగండి. ఓకే, ఇక భారత్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ని తీసేసుకుంది మన భారత్. నౌ 146 crores 146 కోట్ల జనాభాతో కళకళలాడుతూ ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో యువ జనాభా వచ్చేసి 24% అయితే మిడిల్ ఏజ్ జనాభా 26 కాగా ఇక 68% ఎక్కువగా పనిచేసే జనాభానే ఉన్నారట. ఇక 65 ఇయర్స్ ప్లస్ వాళ్ళు 7% మాత్రమే ఉన్నారు. సో అంతే మనది యంగ్ ఇండియా అన్నమాట. సో ఏది ఏమైనా కూడా అసలు భారత్ ఇట్లా అట్లా ప్రపంచ జనాభా లిస్టులో ఫస్ట్ ప్లేస్ తీసుకుందంటే సో మస్తు సూపర్ ఫాస్ట్ నమ్మబ్బా. కాకపోతే ఏంటంటే అంత ఫాస్ట్ జనాభాను పెంచుకుంటున్నాము కానీ మరి ఆ జనాభాకి సరిపడా వనరుల్ని క్రియేట్ చేసుకుంటున్నామా, పోనీ ఉన్న వాటిని కాపాడుకుంటున్నామా అంటే ఆ పర్సంటేజ్లో మాత్రం 30% మాత్రమే మన ఇండియా పనిచేస్తోంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉంటుంది FM Rainbow 101.9 లో డబుల్ కమిట్ విత్ మీ RJ స్వాతితో.

0: பண்ணிருந்தோம்.
1: బిల్లా మూవీ నుంచి హేమచంద్ర ఆయన మాలవిక పాడిన పాట విన్నారు. 3:46 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు డబుల్ కమిటా విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: వరల్డ్ పాపులేషన్ డే మాట్లాడుకుంటున్నాం. దాని గురించి ఈరోజు డబుల్ కమిటాలో ప్రపంచ జనాభా ప్రస్తుతం 830 కోట్లు. ఇది ఎప్పుడంటే యాక్చువల్గా 2000

రెంటులో సర్వే చేసినప్పుడు 800 కోట్లే ఉండే. అంటే ఈ 4 ఏళ్లలో 30 కోట్లు పెరిగారన్నమాట. ఇక ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2030 వచ్చేసరికి 850 కోట్లు అవుతారట. అండ్ 2050 వచ్చేసరికి 970 అవుతారట. 2080 వచ్చేసరికి 1000 కోట్లు ఇలా దాటిపోతుందన్నమాట. కాకపోతే అసలు సమస్య ఏంటంటే, ఈ ప్రకృతి వనరుల్ని అలాగే సహజ వనరుల్ని పొదుపుగా వాడుకొని వాటిని రీఛార్జ్ చేసే వైపుగా ఎవరు ఆలోచించట్లేదు అన్నదే ప్రాబ్లం అన్నమాట ఇక్కడ. సో మరి అలా ఆలోచించకపోతే ఎలా? అంటే ఇందాక మనం స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా. సో ఒక రెట్టని అంటే ఐ మీన్ ఒక ఫుడ్ ఐటమ్ని 6 మెంబర్స్, 10 మెంబర్స్ ఇలా షేర్ చేసుకుంటూ పోతే ఎవరికీ సరిపోదు, ఎవరికీ ఆకలి తీరదు. సో మనకు కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ప్రజల్లో అలర్ట్నెస్ని, ఒక చైతన్యం కలిగించడానికి ఈ వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ 2026 థీమ్ ఏంటో తెలుసా? యువత ఆశలు ఆకాంక్షలు, నేటి భవిష్యత్తు కోసం, అలాగే భవిష్యత్తుని సాకారం చేయడం కోసం అన్నమాట. అంటే ఏం చేయాలి యూత్, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉందండి డబుల్ కవిత ఆన్ 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: కంట్రీ మూవీ నుంచి హేమచంద్ర ఆయనలాగే సునీత పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైమ్ 3:52 మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమీట. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా. ఈ 2026 థీమ్ ఏంటి అంటే యూత్ తమ రిలేషన్షిప్స్ ని ఎలా కొనసాగించాలి, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ పై వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మ్యారేజ్ అండ్ అలాగే పేరెంటింగ్ లో యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించడమే ఈ ఇయర్ థీమ్ అట. అండ్ యునో మనం కలిస్తే జనం అంటారు, జనం కలిస్తే ప్రపంచనం అన్నట్లు అలా పెరిగిపోతూ ఉంది జనాభా. అమ్మాయి కావాలంటూ కొందరు, వారసుడు కావాలని ఇంకొందరు, మా వంశంలో తగ్గేదేలే అంటూ ఇంకొందరు ఇలా ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి కావలసిన కనీస అవసరాలపై దృష్టి పెట్టగలిగితేనే. సో ఇలాంటి విషయాల్లో ప్రీ ప్లాన్ చేసుకుంటే కాస్తైనా ఈ వరల్డ్ పాపులేషన్ డేకి జస్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళమవుతాం. ఏమంటారు? అవుననే అంటారు కదా. ఎస్, మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఆన్ వరల్డ్ పాపులేషన్ డే. 3:53 అవుతోంది, స్టూడియో క్లాక్ లో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: అరుగు సినిమా కోసం రాహుల్ నంబియార్ పాడిన పాట విన్నారు. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3:59 అలా కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాల పాత్రను గుర్తు చేస్తూ యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి జయప్రకాష్ నారాయణ్ దేశానికి విశేష సేవలందించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడని ప్రశంసించారు. ఇవాళ హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన వికసిత్ భారత్ 2047లో సాంకేతికత పాత్ర అంశంపై సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. వచ్చే ఏడాది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. కోదాడలో 17 కోట్ల రూపాయలతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఆధునిక బస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితుల అరెస్టులను ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇవాళ షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో బాధితులను పరామర్శించారు. అరెస్టులతో పోరాటాలను ఆపలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంప్ యార్డును తరలించి ఓటర్ల రుణం తీర్చుకోవాలని అన్నారు. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడని, ఒక రక్షణ కవచం లాంటివనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పుల గురించి మాట్లాడటం సబబు కాదని కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రైతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని,

600 ఎనా ప్రతి పంటకు సాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తూర్పు నావికాదళంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కొలువుదీరింది. యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ N-14 ఏజెట్టీలో నౌకను జాతికి అంకితం చేశారు. ఈ వేడుకలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ పాల్గొన్నారు. ప్రభుత్వం నియంత్రణ సంస్థల సమాచారం కోసం కేటాయించిన 1600 సిరీస్ కాల్స్ను ట్రూకాలర్ వంటి యాప్లు బ్లాక్ చేయకూడదని ట్రాయ్ స్పష్టం చేసింది. అలాగే టెలిమార్కెటింగ్ 1400 సిరీస్ కాల్స్ను కూడా యాప్లు ఫిల్టర్ చేయరాదని, వినియోగదారులు కేవలం డిఎన్డీ ద్వారానే వీటిని బ్లాక్ చేసుకోగలరని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: స్టూడియో మూవీ నుంచి శంకర్ మహాదేవన్ ఆయన లాగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట విన్నారు. 491 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. స్టార్ట్ నౌ ఇమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఫైనల్లీ ఫైనల్లీ ఫైనల్లీ లెనిన్ అయితే హిట్ కొట్టేశాడు అని టాక్ అయితే వచ్చేస్తుంది. జూలై 10 అంటే నిన్న రిలీజ్ అయిన అఖిల్ అఖినేని మూవీపై మంచి టాక్ అయితే వచ్చేసింది. ఎస్పెషల్లీ అఖిల్ యాక్టింగ్ బాగుందంటూ చాలా మంది మెచ్చుకుంటున్నారనమాట. డైరెక్టర్ కమ్ రైటర్ మురళీ కిషోర్ అబ్బూరు పక్కా కమర్షియల్ టెంప్లేట్లో ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అండ్ ట్విస్టులతో సినిమా అయితే విజువల్లీ రిచ్ అనైతే టాక్ వచ్చేసింది. మరి 11 ఏళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటున్నారు అభిమానులంతా. అండ్ మనం కూడా చెప్పేద్దామా, అండ్ అఖిల్ ఆఫ్ ద షో వెరీ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ మీకు వచ్చినందుకు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అని నాతో పాటు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఏమంటారు అంటే క్యాస్టింగ్ అండ్ క్రూ కూడా చాలా చాలా పెద్ద పెద్ద నటులందరూ ఉన్నారు. ఎస్పెషల్లీ అఖిల్ అక్కినేని నటన మాత్రం అదృశ్యం అంటున్నారు. యూనో మీరు చూసే ఉంటారు కదా ట్రైలర్లో పోస్టర్స్లో, లుక్ మాత్రం సీరియస్లీ సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది రైట్. ఇంకా బోల్డ్ అండి మూవీ అప్డేట్స్ కోసం వింటూనే ఉందండి స్నాక్ టైమ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ వాసి పడతా సదియా. అది లెక్క
1: మైక్ టెస్టింగ్ 1 2 3
0: చుక్ చుక్ చుక్
1: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

0: 499 Studio Clock, Mirror Internet, FM Rainbow 101.9, Low Snack Time with me, RJ Swati. To.
1: FM Rainbow 101.9.
2: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
3: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
4: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
2: History,
3: art,
2: literature, tourism,
3: cinema,
2: culture, all woven together in one vibrant hour. Telangana,
3: the voice of our home state.
1: FM Rainbow 101.9.
0: Latest film updates with Tunaro with me, RJ Swati, to only on FM Rainbow 101.9. Low. August 7th na Kanakaraju. Kanakaraju is coming unto poster at the release chesaru. Mari yavari Kanakaraju ante inkevaru mana hero Varun Tej. Nina release in a poster look matram adiribo in the selu. Mass look lo ocheto kati maro chetlo granite patukoni stylish ka chair lo kuchina a pose aithe fans ki taga nachesindi. Comedy and horror movie ka vastunna ee cinema ki Taman music andistunnaru. And alage Merla Paka Gandhi direction lo ee cinema emantunnaru ee cinema aithe roopondi పడుతోందనమాట. సో ఇంతకి సినిమా పేరు చెప్పలేదు కదా, మరి ఈ సినిమా పేరు ఏంటి అంటే కొరియన్ కనకరాజు. భలే ఉంది కదా. సో ఇప్పుడు ఎలాగో కూడా ఆ డ్రామా ఈ డ్రామా అంటూ తెగ చూసేస్తున్నారు మనాళ్ళు. మరి అలాంటి పేరు పెట్టుకుని వస్తున్న ఈ సినిమా మన వరుణ్ తేజ్కి ఎలాంటి సక్సెస్ని ఇస్తుందో వెయిట్ చేయాలి. పోస్టర్ లుక్ మాత్రం మామూలుగా లేదు, కేక అంటే కేక్ అనమాట. సో పోస్టర్ అంటే మినిమం ఇట్లా ఉండాలబ్బా అన్నట్టుగా అయితే ఆ పోస్టర్ ఉంది. లెట్స్ సీ

0: 4:25 on Studio Clock. మీరు వింటున్నారు FM Rainbow 101.9 లో స్నాక్ టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: FM Rainbow 101.9
0: స్నాక్ టైంలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. మరి టాలీవుడ్ కి మరో సూపర్ జోడీ అయితే రాబోతోంది. ప్రేమ మళ్ళీ చిగురిస్తే అనే అంశం చుట్టూ అల్లుకున్న కథతో రవి నెలకుదిటి డైరెక్షన్ చేస్తున్నారు ఈ సినిమాకి. ఫస్ట్ లుక్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటంటే హీరో హీరోయిన్ పిట్టగోడ మీద కాలేజ్ ఆర్ స్కూల్ యూనిఫామ్ ఐ డోంట్ నో, బట్ ఒక యూనిఫామ్ అయితే ఉందబ్బా, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఆ యూనిఫామ్లో ఉన్న వాళ్ళిద్దరూ ఒక పిట్టగోడ మీద కూర్చున్న పోస్టర్ క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది. ఇంతకీ ఆ పేరు ఎవరో చెప్పలేదు కదా, పూజా హెగ్డే అండ్ దుల్కర్ సల్మాన్. మరి వీళ్ళ జోడినే కాదు సినిమా టైటిల్ కూడా చాలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి సినిమా టైటిల్ ఏంటి అంటే శ్రీ శ్రీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. మరి శ్రీశ్రీ అనే సినిమా టైటిల్తో పూజా హెగ్డే అండ్ దుల్కర్ సల్మాన్ జోడీగా వస్తోంది ఈ సినిమాకి. మరి ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. మరి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతుందట ఈ సినిమా. లెట్ సీ మరి వీళ్ళిద్దరి జోడీ తెలుగు ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతోంది అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. మరి వింటూనే ఉండండి FM Rainbow 101.9 లో స్నాక్ టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 4:32 on Studio Clock. You're listening to FM Rainbow 101.9 లో స్నాక్ టైం వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. హీరోగా కంటిన్యూ అవుతూనే అండ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ని ఎంకరేజ్ చేస్తూ ప్రొడ్యూసర్గా కూడా ట్రెండ్ని క్రియేట్ చేస్తున్న హీరో నాని, రైట్? మరి ఇప్పుడు లేటెస్ట్గా తన ఫ్రెండ్ అయిన మరో హీరోతో తన వాల్

పోస్టర్ బ్యానర్ లో సినిమాకి రెడీ అయిపోయారన్నమాట. యంగ్ హీరో నితిన్ అండ్ అలాగే దండూరా ఫేమ్ డైరెక్టర్ మురళీకాంత్ కాంబోలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి కథ, కథనం, కాస్టింగ్, క్రూ అప్డేట్ కోసం మనమైతే వెయిట్ చేయాల్సిందే. సో హీరో నితిన్ మళ్ళీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో మరి ఈ వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి. లెట్స్ వెయిట్ అండ్ సీ. వింటనే ఉండండి స్నాక్ టైమ్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నానిగారు
1: ఇట్స్ ఓకే
2: వెన్ ద డ్రమ్స్ బీట్ అట్ బోనాలు వెన్ ద వర్సెస్ ఆఫ్ దాసరథి ఈకో వెన్ ద స్క్రీన్ లైట్స్ అప్ విత్ తెలంగాణ సినిమా ద సోల్ ఆఫ్ ఆ స్టేట్ స్పీక్స్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ ఫ్రమ్ 8 to 9 ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్పీక్స్ తెలంగాణ దిస్ ఇస్ తెలంగాణ Your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
3: FM Rainbow 101.9

0: స్నాక్ టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో 4:41 అండ్ రెయిన్బో క్లాక్. మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9
0: 4:41 అండ్ స్టూడియో క్లాక్. మరి సౌత్ సినిమా ఇండస్ట్రీలో రెండు ప్రాజెక్ట్స్ హాట్ టాపిక్గా ఉన్నాయన్నమాట ప్రజెంట్. అయితే అది కూడా ఇద్దరు టాప్ హీరోస్ మూవీస్ కావడం స్పెషాలిటీ. ఒకటేమో ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్, కాగా రెండోది వచ్చేసి ధనుష్ అండ్ వెట్రి మారన్ కాంబో అనమాట. ఈ రెండు కాంబినేషన్లో వస్తున్న సినిమా కథలు దాదాపు ఒకే బ్యాక్ డ్రాప్ మూవీస్ కావడంతో ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్గా మారిపోయింది ఈ సినిమాస్ గురించి. అండ్ ఎన్టీఆర్ మూవీ కార్తికేయ స్వామి, ఐ మీన్ గాడ్ ఆఫ్ వార్, కాగా ధనుష్ మూవీ ఏమో మురుగన్. అయితే సినిమా కథ ఒకేలా ఉంటుందా లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఈ టైటిల్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ని

క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. లెట్స్ వైట్ అండ్ సీ మరి ఇద్దరి సినిమాలు, ఇద్దరి టాప్ హీరో సినిమాలు మరి ఒకే టైటిల్తో వస్తున్నాయి. దాదాపు దగ్గర దగ్గరగా ఉందా టైటిల్స్, మరి సినిమా కథ ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే. వెంటనే ఉందండి స్నాక్ టైం ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

FM Rainbow 101.9. ఇప్పటి వరకు మనకు సిల్వర్ స్క్రీన్ మీద రిలీజ్ అయ్యే సినిమాలకి మాత్రమే సెన్సార్ నిబంధన ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా అలాంటి సెన్సార్ ఉండాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి కొన్ని కొన్ని నిర్ణయాలు అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలని చూసి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారట. మరి ఈ సినిమాకు కూడా అంటే సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే ఇన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరి దీనికి ఒక బ్రేక్ వేయాలని ఆలోచిస్తూ మరి ఓటీటీ సినిమాలకు కూడా ముందుగా సెన్సార్ చేసే ఒక ఆలోచనలో అయితే ఉంది. నిజమే కదా, అంటే కేవలం సినిమాలకే కాకుండా ఫ్యూచర్లో వెబ్ సిరీస్లకు కూడా సెన్సార్ చేయాలి అని ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. సీరియస్లీ ఇది చాలా మంచి డెసిషన్ ఏమంటారు కదా, ఎందుకంటే అందరూ చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్ని ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, చిన్న పెద్ద అందరూ చూసే అవకాశం ఉంది. ఇంట్లోనే అన్నీ వచ్చేస్తాయి కదా, అన్ని సినిమాలు వచ్చేస్తాయి. సో ఏం చూస్తున్నారు పిల్లలు అనేది కూడా చాలా జాగ్రత్తగా పేరెంట్స్ చూడాల్సి వస్తుంది కాబట్టి. సో ఈ డెసిషన్ అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది కదా. సో ఇలాంటి ఒక డెసిషన్ ఇన్ కమింగ్ డేస్లో వెబ్ సిరీస్కి కూడా వీలు అప్లై చేస్తే మాత్రం చాలా వరకు కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకూడదు ఇప్పుడు, కానీ అలాంటి విషయాల మీద కొద్ది గొప్ప కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం.

పిల్లల్ని అండ్ అలాగే టెక్నాలజీని ఏమంటారు. 4:52 అవుతోంది స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో స్నాక్ టైమ్ విత్ మీ ఆర్జీ స్వాతితో.

నువ్వు కేకర్ సినిమా నుంచి సునీత్ చౌహాన్ అండ్ భీమ్స్ నరేంద్ర శరణ్ పాడిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో టైం 5 అవుతోంది. మరికొద్ది క్షణాలు రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. వింటూనే ఉంది FM రెయిన్బో 101.9.

అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: You're listening to FM Rainbow 101.9 Rainbow తో జీవితం రంగుల మయం. రైట్ మరి స్టూడియో క్లాక్ లో టైం 5:33 నిమిషాలు అలా కంటిన్యూ అవుతోంది. మరి లేటెస్ట్ అండ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి అండ్ లిజనర్స్ ని అండ్ అలాగే టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరిస్తున్న లేటెస్ట్ తాజా ట్యూన్స్ వినేద్దాం ఆన్ FM Rainbow 101.9 లో. స్టే ట్యూన్.

0: తెలుసు కదా మూవీ నుంచి పాట విడారు సిద్ శ్రీరామ్ పాడిన పాట. ఇది తెలుగు లిరిక్స్ కానీ మలయాళం గూస్ బంప్స్ లాగా ఉంటుంది ఓవరాల్ గా పాట అయితే. అండ్ ఇందులో 1:27 దగ్గర అసలు సిద్ శ్రీరామ్ వోకల్స్ మామూలుగా ఉండవు, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. రైట్, మరి నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది మరో సాంగ్. అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి చాలా మంది నోట అండ్ అలాగే సెల్ ఫోన్స్ లో అలా అలా అలా రింగులు తిరుగుతూ రింగ్ టోన్ గా కూడా మారిన ఈ పాట మీ అందరి కోసం వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9

FM Rainbow 101.9 570 on Studio Clock. You are listening to FM Rainbow 101.9 Rainbow to Jeevitam Ranglamayam. లేటెస్ట్ ట్యూన్స్ వింటున్నారు మిరాయ్ అండ్ అలాగే రూల్స్ రంజన్ మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినేశారు. ఎంత బాగుంటుంది కదా. సో బీట్ అంతే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి అసలు సూపర్ టాక్ని తెచ్చుకున్న సినిమా అండ్ అలాగే ఈ పాట కూడా అసలు ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ పార్టీస్ అండ్ ఐ మీన్ పెళ్ళిళ్ళు ఇలాంటి ప్లేస్లలో లేదా మన చుట్టాలు వచ్చారు ఒక 10 మంది కలిశారు అంటే అసలు ఈ పాటకున్న వైబ్ మామూలుగా లేదు. చిన్న పెద్ద పాత తరం కొత్త తరం అందరూ ఎంజాయ్ చేస్తున్న ఈ

చిన్న పెద్ద పాత తరం కొత్త తరం అందరూ ఎంజాయ్ చేస్తున్న ఈ పాట మీ అందరి కోసం. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

जो रामबाई वर्ष रामबाबू सिनेमा नुंची अनुराग कुलकर्णी अंड अलागे जो श्री पालन पाटी ना पाट विनारु 521 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో తాజా ట్యూన్స్. మరి నెక్స్ట్ వచ్చేస్తోంది అడవి చేష్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా భీమ్స్ సిసిరిలియో అండ్ అలాగే చిన్మయి శ్రీపాద కలిసి పాడిన ఈ పాట మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వింటారా? ఫినిష్ అయింది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt to rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: FM Rainbow 101.9 5:26 and studio clock. మీరు వింటున్నారు FM Rainbow 101.9 లో తాజా ట్యూన్స్. అండ్ మీకోసం వచ్చేస్తుంది ఇప్పుడు మరో పాట. ఈ పాట అసలు ఈ సింగర్ ఎవరైతే ఉన్నారో ఒక ఫోక్ సాంగ్తో మోస్ట్ పాపులర్ అయిపోయారు, మరి ఆ తర్వాత సినిమాకి ఈ పాట పాడారు ఆయన. అండ్ ఆ పాట కూడా సూపర్ టూపర్ హిట్ అయింది. మరి ఆ సినిమా ఏంటి అంటే బ్యాండ్ మేళం సినిమా అనమాట. బ్యాండ్ మేళం సినిమా నుంచి రాము రాథోడ్ అండ్ అలాగే అతిథి భావరాజు పాడిన ఈ పాట మీ తాజా ట్యూన్స్ లో ఆన్లీ ఆన్ FM Rainbow 101.9 లో.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

ఫంకీ సినిమా కోసం భీమ్ సార్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట మాత్రం సూపర్ డూపర్ గా, ముఖ్యంగా యంగ్ జనరేషన్ మన జెన్సీ వాళ్ళు ఎక్కువగా ఈ పాటని రింగ్ టోన్ గాను అలా వాడుతున్నారంట. మరి 5:35 అవుతోంది స్టూడియో క్లాక్ లో, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో తాజా ట్యూన్స్. మరి నెక్స్ట్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, అసలు ఈ పాటని ఎన్నిసార్లు వింటున్నారంటే మామూలుగా కాదు, చాలా చాలా చాలా విని విని విని, అంటే మనం విన్నా వినకపోయినా పక్క వాళ్ళు వింటుంటే వినేసి వినేసి మనకి నోటెడ్ అయిపోతున్నాయి లిరిక్స్. అండ్ పాట కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ జెన్జీ మచ్చిన సింగర్ అయినా మరి ఎవరు, మరి ఇంతకీ ఏ పాట అంటే చెప్పడం ఎందుకు, పాటను ప్లే చేస్తాను, వినేసేయండి. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో తాజా ట్యూన్స్ విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: డ్యూర్ సినిమా నుంచి సాయి అభ్యంకర్ మ్యూజిక్ కంపోజ్ చేసి అండ్ అలాగే సాయి అభ్యంకర్ అండ్ దీప్తి సురేష్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ డ్యూర్. భూమ్ భూమ్ భూమ్ అంటూ నిజంగా ఒక కైండ్ ఆఫ్ భూమ్ని క్రియేట్ చేస్తుంది ఈ పాట. అండ్ 5:40 అవుతుంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: FM Rainbow 101.9.
0: సో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చేసి మరి మొత్తం టాలీవుడ్ ని ఒక బిగ్గెస్ట్ క్రేజీ హిట్ తో షేక్ చేసిన సినిమా రామ్ చరణ్ పెద్ది. మరి ఇందులో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో స్పెషల్ గా రక్షిత సురేష్ పాడిన ఈ పాట ఇప్పుడు తాజా ట్యూన్స్ లో మీకోసం వింటనే ఉందండి. ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలు. ఇప్పుడు ఆరోగ్య జీవనం, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుత కాలంలో స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము. అంటే అది కేవలము ధనిక వర్గాలేని కాదు, పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సమస్యను గమనిస్తుంటున్నాము. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ఒకప్పుడు భారతదేశంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉండేది. నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎఫ్లూవెంట్ లైఫ్ స్టైల్, అంటే ఆధునికత ఎక్కువ ఉండే చోట్లలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎకనామిక్ స్టేటస్ కానీ మన సోషల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మనం వెస్టర్నైజ్ అయ్యే కొద్దీ, హైజీన్ అవన్నీ పెరిగే కొద్దీ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. దీనికి కారణాలు అనేది మన జీవన శైలి చాలా మారిపోయింది. అన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్ల నుంచి అన్నీ పూర్తిగా మారాయి. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ కామన్, ఆ వయసు పెరిగే కొద్దీ, అంటే మన ఋతుస్రావం ఆగిపోయాక బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనకి చాలా హైగా ఉంటుంది. 50 ఇయర్స్ లోపు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ కంపేర్ టు 50 ఇయర్స్ అబౌవ్. ఇంకొకటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే సంతానలేమి అనేది ఒకటి రిస్క్ ఫ్యాక్టర్ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల. ఇంకొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం, అంటే ఫస్ట్ కాన్పు 35 ఇయర్స్ తర్వాత అయితే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఇన్ విమెన్, ఆల్కహాల్ ఇంటేక్ ఇన్ విమెన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇవి మన చేతుల్లో ఉన్న కొన్ని, కొన్ని మన చేతుల్లో లేవు. అంటే మన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది అలాంటివి మనం మార్చలేం, అది వచ్చి 5-10% మాత్రమే.
0: అంటే వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయితే 5-10%
1: మాత్రమే. 90% జెనెటిక్ కాదండి. ఆ మ్యూటేషన్ ఎందుకు వస్తుంది? మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు.
0: మామూలుగా ఒక మాట

0: ఉంటాను డాక్టర్ గారు, కలికాలం కలికాలం అంటారు కష్టం వచ్చినప్పుడు. ప్రస్తుతం ఇది కల్తీ కాలం అయిపోయింది, ఇది కూడా మనకు సమస్యాత్మకంగా మారిపోయింది.
1: అవునండి. సో కల్తీ ఉన్నప్పుడు కూడా మన చేతిలో కొన్ని ఉన్నాయి. సో ఒకప్పుడు మేబీ 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మామూలుగా బయట తినటం అనేది సంవత్సరానికి 2-3 సార్లు ఏదో స్పెషల్ ఒకేషన్ ఉంటే అయ్యేది.
0: అల్ట్రా
1: ముందు
0: అల్ట్రా
1: అన్ని
0: ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా
1: అల్ట్రా
0: వచ్చాయి.
1: ప్రాసెస్ ఫుడ్, ఇంట్లో వండుకొని తినటం అనేది ఇప్పుడు ఎవ్రీబడీస్ వర్కింగ్, అందరూ పనిచేస్తున్నారు. సో కుదరకపోతే జస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం.
0: డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలుసుకోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
1: సో ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటంకి ముందు మనము మన నార్మల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలండి. అది మనము లేట్ టీన్స్ నుంచి ఆర్ ఎర్లీ 20s నుంచి జస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మనకు ఆ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కాదు. ఏంటంటే నార్మల్ అంటే ఏంటో తెలిస్తే అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కనుక్కోగలుగుతాం, ఎర్లీగా చూడగలుగుతాం. సో ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్, మనం డాక్టర్కి వెళ్లే ముందు మనం ఎలా చేసుకోవాలి. సో అది ఋతుస్రావం ఆగిపోయిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది, ఋతుస్రావం ఆగని వాళ్ళు పీరియడ్స్ అవుతున్న వాళ్ళకి ఒక విధంగా. సో పీరియడ్స్ అవుతున్న వాళ్ళందరూ పీరియడ్ అయిపోయిన 5th to 7th డే జస్ట్ స్నానం చేసేటప్పుడు మిర్రర్ ముందు నుంచొని బ్రెస్ట్ స్కిన్లో ఏమన్నా చేంజ్ ఉందా, చనుమొలలు అంటే నిప్పిల్స్ నార్మల్గా ఉన్నాయా, లోపలికి లాగి ఉన్నాయా, లోపలికి రిట్రాక్టెడ్ నిప్పుల్ అంటాం, లోపలికి లాగి ఉన్న నిప్పిల్స్ కొంతమందికి కంజెనటల్గా అంటే పుట్టుకతో వచ్చే ఒక ఇది ఉంటుంది, వాళ్ళలో నో ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో చనుమొలలు లాగినట్టున్నా, స్కిన్లో ఏమైనా చేంజెస్ అంటే జస్ట్ ఒక ఏరియాలో రెడ్ ప్యాచ్ లాగా అయినా, లేకపోతే లోపలికి లాగినట్టు ఉంటుంది, మిగతా స్కిన్ అంతా నార్మల్గా ఉంటుంది ఒక దగ్గర లాగినట్టు, లేకపోతే నారింజ తొక్కలో గుంటలు ఉంటాయి కదా చిన్న చిన్న, ఇది ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం, అది వచ్చినా. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ స్కిన్ చేంజెస్, మీరు ముట్టుకోని అవసరం లేదు కూడా, జస్ట్ చూస్తే తెలిసేది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నిప్పిల్ డిశ్చార్జ్ ఏమన్నా ఉందా అని అడుగుతాం. ఎందుకంటే అన్లెస్ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో తప్ప ఇన్ నార్మల్ కండిషన్స్లో నిప్పిల్ డిశ్చార్జ్ అనేది ఉండదు. అందరికీ మిల్క్ డక్స్ అనేవి నిప్పిల్ దగ్గర 16-20 మిల్క్ డక్స్ విల్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ మిల్క్ డక్స్ నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్డ్, అది మోస్ట్ సిగ్నిఫికెంట్. ఒకే ఒక రంధ్రం నుంచి బ్లడ్ స్టెయిన్డ్ నిప్పిల్ డిశ్చార్జ్ స్పాంటేనియస్గా వస్తే ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి. తర్వాత చేత్తో స్నానం చేసేటప్పుడు సబ్బుతో చూసుకోవాలన్నమాట, ఫింగర్ టిప్స్ ఫ్లాట్గా పెట్టి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్స్లో, బయట నుంచి లోపలికి లోపల నుంచి బయటికి. ఎటువంటి గడ్డైనా మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేతికి తగిలే గడ్డలు ఇలా చూసుకుంటే. అలానే చంకలో కూడా చూసుకోవాలి. ఋతుస్రావం అయ్యే వాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి, ఆగిపోయిన వాళ్ళకి ఎప్పుడైనా మంత్లీ వన్స్, మేబీ ఒక ఫస్ట్ సండేనో లాస్ట్ సండే అని గుర్తు పెట్టుకుని పెట్టుకుంటే ఇది సరిపోతుంది. ఇవన్నీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. తర్వాత ఏంటంటే స్క్రీనింగ్ అనేది ఉంటుంది. మనము మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకుంటాం, అండ్ ఈ స్క్రీనింగ్ టెక్నిక్ అనేది మనకి అందుబాటులో ఉన్నప్పుడు చేస్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మ్యామోగ్రామ్ విత్ సోనోగ్రామ్ ఇస్ ద స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం ది ఎర్లియర్ స్టేజెస్లో కానీ ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో పట్టుకోవడానికి. స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే తొలినాళ్ళలో గుర్తించడం వల్ల వాళ్ళకి సర్వైవల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, తీసుకోవాల్సిన చికిత్సా విధానాలు కూడా తక్కువగా ఉంటాయి. సో దాని గురించి స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. ప్రస్తుతం హైదరాబాద్ ఇస్ ఫస్ట్, మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం అందులో ఇన్ ద ఎంటైర్ కంట్రీ.
0: డాక్టర్ గారు, ఒకసారి క్యాన్సర్గా నిర్ధారించబడిన తర్వాత మనము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన చికిత్సను మనం ప్రస్తుతం అందుబాటులో ఉందంటారు?
1: సో ఫస్ట్ మనం మ్యామోగ్రామ్ చేయించుకున్నాక ఒక మనకి బైరాడ్ స్క్రీన్ ఇది అని ఇస్తారండి, 1, 2, 3, 4, and 5. సో బైరాడ్ స్కోరింగ్ని బట్టి మనము నిర్ధారించడానికి ఒక ముఖ పరీక్ష అడుగుతాం, కోర్ బయోప్సీ అనేది. కోర్ బయోప్సీ మనం మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక 2 థింగ్స్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్ ఉన్నాయి ప్లస్ స్టేజ్. స్టేజింగ్ అనేదానికి మనం మిగతా బాడీని స్క్రీన్ చేస్తాం, లంగ్స్ బోన్స్ లివర్ లింఫ్ నోడ్స్కి పాకిందా. సో లోకలైజ్డ్ టు బ్రెస్టా అంటే ఎర్లీ స్టేజా, బ్రెస్ట్ దాకి చంకలో లింఫ్ నోడ్స్కి వెళ్ళిందా, నెక్స్ట్ స్టేజ్ ఆర్ మిగతా బాడీకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేది స్టేజింగ్. స్టేజింగ్ కూడా అయిపోయాక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సపోజ్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 or 2 అని వచ్చింది, బట్ స్టిల్ మనం టైప్ అనేది తెలుసుకోవాలి. స్టేజ్ 4 రకాలు, టైప్స్ కూడా 4 రకాలు. ఆ బయోప్సీ చేసిన దాని మీదే ER, PR, HER2, KI67 అని 4 పరీక్షలు చేస్తామండి. సో దాన్ని బట్టి అది

0: లూమినల్ ఏఆర్ లూమినల్ బిఆర్ ట్రిపుల్ నెగిటివ్ హర్ టూ పాజిటివ్ అనేది తెలుస్తుంది మనకి. సో ఫర్ ద అదే స్టేజ్కి ఈ టైప్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. సో కొంతమంది అనుకుంటారు, అరే నీకు స్టేజ్ వన్ వచ్చింది నాకు స్టేజ్ వన్ వచ్చింది కదా, మరి నీకేంటి ఫస్ట్ కీమోథెరపీ వచ్చారు నాకు డైరెక్ట్గా సర్జరీ చేశారు అదేంటి అట్లా అంటే, సో టైలర్డ్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని, బేస్డ్ ఆన్ వాళ్ళ టైప్,
1: ఏ స్టేజ్లో ఉంది,
0: ఏ రకమైన క్యాన్సర్ని బట్టి. సో ఈ రకాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తామండి. ఈ ట్రిపుల్ నెగిటివ్ అండ్ హర్ టూ పాజిటివ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఎనీథింగ్ అరౌండ్ 2 or more centimeters ఆర్ ఎట్లీస్ట్ 1.5 to 2 centimeters కూడా హర్ టూ ఎన్రిచ్డ్ అంటే మనం ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం విత్ టార్గెటెడ్ థెరపీ. సో థెరపీస్లో మనం ఏదైతే ఫస్ట్ న్యూ అడ్జ్వెంట్ ట్రీట్మెంట్ అంటాం, న్యూ అడ్జ్వెంట్ సర్జరీకి ముందు చేసేది కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అన్నిటికీ అన్ని వాడము. ఇప్పుడు హర్ టూ పాజిటివ్కి టార్గెటెడ్ థెరపీ విత్ కీమోథెరపీ ఇస్తామన్నమాట. ట్రిపుల్ నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు నోడ్ పాజిటివ్ అవన్నీ అయితే వి విల్ గివ్ అలాంగ్ విత్ టార్గెటెడ్ థెరపీ, అలాంగ్ విత్ ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ.
1: వ్యాధి నిర్ధారణ బట్టి ఆ పేషెంట్ అవసరాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఏది కరెక్ట్ అనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. డాక్టర్ సౌమ్య గారు, ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి?
0: కుటుంబ సభ్యుల పాత్ర అనేది అంటేనండి, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ వస్తుంది, మేము పేషెంట్కే చాయిస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనేది వచ్చినప్పుడు రొమ్ము మొత్తం తొలగించుకోవాలా లేకపోతే ఉంచుకోవచ్చా అనేది చాలా మట్టుకు చాలా మందికి ఆప్షన్ ఉంటుంది. అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్, రొమ్ము ఉంచుకొని కూడా సర్జరీ చేయించుకోవచ్చు. కొంతమందికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎక్స్టెంట్ రొమ్ము మొత్తం తొలగించి రావచ్చు. సో ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పేషెంట్ని చూస్ చేసుకొనివ్వాలి. అంటే ఒక రూమ్లో 4 ఆడవాళ్ళు ఉంటే ఒకరికి కావాల్సింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళ డిసిషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రోస్ అండ్ కాన్స్ మేము చెప్తాం. రొమ్ము మొత్తం తొలగించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువ నాళ్ళు బతుకుతారని కాదు, వీళ్ళు తక్కువ నాళ్ళు బ్రతుకుతారని కాదు, సర్వైవల్లో డిఫరెన్స్ ఉండదు వాళ్ళు చేయించుకునే సర్జరీని బట్టి. అంటే రెండు చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు లోకల్ రికరెన్స్ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 5% కొన్ని వీళ్ళలో కాస్త ఉండొచ్చు హయ్యర్ దెన్ ద మాస్టెక్టమీ గ్రూప్ అని.
1: సో సమస్య తీవ్రతను బట్టి అది ఇచ్చే లాభాన్ని బట్టి బేరేజ్ వేసుకొని ట్రీట్మెంట్ ప్యాటర్న్ డిసైడ్
0: చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్కి వ్యాధిగ్రస్తునికి ఏది ఇష్టమో వాళ్ళని వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో లెట్ దెమ్ డిసైడ్, పక్కనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు డిసిషన్ వాళ్ళ కోసం తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది ఇంట్లో అవసరం పడుతుందండి. అంటే న్యూట్రిషనల్గా హెల్ప్ చేయటం అను, ఆ టైంలో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ కొంచెం కావాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఫిజికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే దే విల్ డూ వెల్.
1: డాక్టర్ గారు, ఆహారం పట్ల కానీ నిత్య జీవితంలో ఉండే జీవనశైలి పట్ల కానీ ఏ రకమైన మార్పులు తీసుకోవాలంటారు?
0: సో ట్రీట్మెంట్ ఎస్పెషలీ కీమోథెరపీ అయి తీసుకుంటున్నప్పుడు అండి మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది డ్యూరింగ్ దట్ టైం అనమాట. సో మేము క్రౌడ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ తినమంటాం, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమంటాం, ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయమంటాం. యూజువల్గా ఏంటంటే వీళ్ళు చికిత్స తీసుకుంటున్నప్పుడు బయట వాళ్ళ నుంచి వీళ్ళకి హార్మ్ అవ్వచ్చు, కానీ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది కమ్యూనికబుల్ కాదు, వాళ్ళకి ఇచ్చే మందులు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళదు. మెనీ పీపుల్, చాలా మంది అనుకుంటారు అమ్మో వీళ్ళకి కీమోథెరపీ ఎక్కిచ్చారు కదా వీళ్ళని ముట్టుకుంటే మన కీమోథెరపీ డ్రగ్స్ వచ్చేస్తాయేమో అని, అది కాదు. వాళ్ళకే బయట వాళ్ళ నుంచి ఏమన్నా ఇబ్బందులు రావచ్చు, కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏది సోకదు, అది వన్ థింగ్.
1: డాక్టర్ గారు, చికిత్స తీసుకునేటప్పుడు మనము మీరు అన్నారు వ్యాధి నిర్ధారణ, సెల్ఫ్ ఎగ్జామినేషను, బయాప్సీ, ఈ టెస్ట్లను డిసైడ్ చేసి ఒక నిర్ధారణ వచ్చిన చికిత్స, ఇది రాకుండా ఏదైనా వ్యాక్సిన్ ఉందంటారా?
0: బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా ఏది వ్యాక్సిన్ లేదండి, వ్యాక్సిన్ అయితే లేదు. మనం ఓన్లీ మనకున్న టూల్స్లో ఏంటంటే స్క్రీనింగ్ ఒకటిను, జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ కొంతమందికి ఉన్న వాళ్ళలో కొన్ని సిండ్రోమ్స్ అంటామన్నమాట, BRCA1, BRCA2, వీళ్ళని ఏంటంటే ఎర్లీగా స్క్రీనింగ్ అనేది చేయటం, ప్రొఫైలాక్టిక్ అంటే ఏదన్నా వచ్చే ముందే మనము చికిత్స ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళకి హై రిస్క్ ఉందని మనం తెలుసుకోవడం. ఈ BRCA2 పాజిటివ్ వాళ్ళలో అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అండాశయాలు తీసేస్తాం, రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటాం, అండాశయాలు తీసేయటము. కొంతమంది అనదర్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటాం దీన్ని, ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీస్ కూడా చేయించుకుంటారు, పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, అది స్క్రీనింగ్ కూడా ఆప్షన్ ఉందని.

0: అన్నమాట. ఇంకొకటి కీమో ప్రివెన్షన్ అంటాం. టాబ్లెట్ ఫామ్స్ పెడతాం వీళ్ళలో రిస్క్ రెడ్యూసింగ్ కోసం. ఇవన్నీ మనకి అంటే వీళ్ళు హై రిస్క్ మనుషుల్లో, హై రిస్క్ ఉన్న వాళ్ళలో జెనెటికలీ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫ్యామిలీలో రన్నింగ్ వాళ్ళలో ఆఫర్ చేస్తాం ఇవన్నీ.
1: అదర్వైజ్ మామూలుగా మీరు అన్నట్టు 90% ఈ క్యాన్సర్లు మన నిత్య జీవన శైలిలో వచ్చే మార్పులు, ఆహారంలో వచ్చే మార్పులు, మనం ఉంటున్న పరిస్థితుల వల్ల వచ్చే మార్పుల వల్ల సంభవించే, కాబట్టి వాటి పట్ల సరైన జాగ్రత్త తీసుకొని మీరు చెప్పినట్టుగా డ్యూరింగ్ మినిస్ట్రియల్ సైకిల్లో ఉన్నప్పుడంతా కూడా ఒక పరీక్ష, ఆ తర్వాత మీనోపాస్ తర్వాత ఒక పరీక్షలు క్రమబద్ధంగా చేసుకున్నట్లయితే అలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే తొలినాళ్ళలోనైనా గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకొని నార్మల్ లైఫ్ జీవించడానికి అవకాశం ఉందంటారు. కాబట్టి ఇది ఒక స్టిగ్మటైజ్డ్ విషయం కింద చూడకుండా ఎదిగిన ప్రతి ఒక్కరిలో కూడా వీటి పట్ల సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
0: డెఫినెట్గా ఉంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సౌమ్య గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్ సౌమ్య సింహాద్రి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి జెన్జీస్ అందరికీ కూడా నేటి డిజిటల్ యుగంలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త సాంకేతికతలో అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కదా. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా అప్డేటెడ్ టెక్నాలజీస్, ఏఐ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, మరి వీటన్నిటిలో పిల్లలందరికీ, జెన్జీకి మాత్రం స్పెషల్లీ, నిజంగా ఈ టెక్నాలజీ వాళ్ళు కనుక అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ జనరల్గా మనం చేసే 9 to 5 ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సింగ్ కావచ్చు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, అలాగే గిగ్ వర్క్ కూడా కావచ్చు, వీటిపైనే జెన్జీస్ మొత్తం కూడా మొగ్గు చూపిస్తున్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
3: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
2: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
3: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
2: పేరిణి నృత్యం
3: ఒగ్గు కథలు
2: జానపద గీతాల సోయగాలతో
3: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
2: పచ్చని పంటలొక వైపు
3: చేనేత చీరలు మరోవైపు,
2: బిర్యానీ రుచుల నుంచి
3: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
2: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
4: వెల్కమ్ బ్యాక్. 6:14 స్టూడియో క్లాక్ కలిపి షోస్ జెన్ జీ యువత గుండె చప్పుడు పెట్టినారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెన్ ఏఐ, ఇది ఇవాల్టి వర్క్ ఫోర్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఈ రెండు నైపుణ్యాలు అపారమైన డిమాండ్తో కూడి ఉన్నాయన్నమాట. డేటా సైన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఈ రంగాల్లో నిపుణులుగా మారి కెరీర్లో వేగంగా ఎదగటానికి యువతకు మంచి అవకాశాలు ఉన్నాయి విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జెన్ ఏఐ విచ్ ఎస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇందులో కనుక మంచిగా మనం పట్టు సాధిస్తే ఆటోమేటిక్గా మనకి జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టే విత్ మీ.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: చాలామంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లేకపోతే ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ పైన బాగా ఫోకస్ పెడుతున్నారు ఇవాల్టి జెన్జీ అంతా కూడా. బట్ గిగ్ ఎకనామీ కూడా ఈ గిగ్ వర్కర్స్ల సంఖ్య చాలా భారీగా పెరుగుతోంది అని నివేదికల ప్రకారం చెప్తున్నారు. సో ఇప్పుడు కేవలం ఒక కంపెనీకే పరిమితం కాకుండా ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇలా వాళ్ళ మానసిక ప్రశాంతతను కోరుకునే జెన్జీ అందరూ కూడా ఫ్రీలాన్సింగ్లో మంచిగా వాళ్ళు ఆదాయం వెతుక్కుంటున్నారనమాట. సో ఫ్రీలాన్సింగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ అని వాళ్ళు నమ్మి ఆదాయాన్ని వెతుక్కుంటున్నారు కాబట్టి ఈ గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. సో గిగ్ ఎకనామీలో కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: డిజిటల్ మార్కెటింగ్ అలాగే క్రియేటివ్ ఎకనామీ అంటే సోషల్ మీడియా కావచ్చు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి నేటి యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. వచ్చేసి నథింగ్ బట్ స్టార్టప్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నారు మంచి మంచిగా, అలాగే మంచి పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదుగుతున్నారు. వీటితో పాటు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత పెరిగిన ఈ రోజుల్లో సైబర్ సెక్యూరిటీ అనలిసిస్ట్గా అలాగే డిజిటల్ ట్రస్ట్ ఆఫీసర్లుగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉందన్నమాట. మాట్లాడుకుంటారు

జనరలీ ఈ క్లౌడ్ నేటివ్ అలాగే డేటా అనలిటిక్స్ గురించి చాలా అవగాహన తెచ్చుకుంటున్నారు జెన్జిస్, బికాస్ ఈ క్లౌడ్ ఆర్కిటెక్చర్ సర్వర్లెస్ కంప్యూటింగ్ అలాగే డేటాను విశ్లేషించడం వర్సెస్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ వాటి కోర్సుల్లో మంచి భవిష్యత్తు ఉంది. అండ్ వాళ్ళు కనుక ఈ టూల్స్ అన్నీ నేర్చుకొని స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ అప్ స్కిల్స్ అవటం వల్ల మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అన్నమాట. జనరలీ ఈ ఇండియన్ మార్కెటే కాదు వరల్డ్ మార్కెట్లో జెన్సీ తమ నైపుణ్యాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటే వాళ్ళు మంచి స్కిల్ డెవలపర్స్ అవుతారు, అలాగే మంచి పేరుల్లో వాళ్ళు ఉండగలుగుతారు అన్నమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ జెన్సీ. యువర్ టుడే మాట్లాడుకుందాం. స్టే విత్.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కదిపితే చాల కన్య కౌగిలి చేరగలేవా ఊహల బాకిట ఉండకురా కల వెన్నెల చిందు వరం మీర పూతన గర్భ మణంచిన వాళ పాపపు విరహము బలిగుణరాల మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: టెక్నాలజీ అంతా కూడా మన లైఫ్ని చాలా ఈజియెస్ట్ వేలో నడుపుతూ ఉంటే అనవసరంగా మనం ఎందుకు కష్టపడాలి? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ పోస్ట్ బికాస్ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా ఈ చర్చకు తెరలేపుతుంది. ఎందుకంటే ముఖ్యంగా జెన్సీ వీళ్ళు జీవితం, పని, విజయం, కష్టం ఇలా దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బికాస్ కొంతమంది వాళ్ళ లైఫ్ని చాలా సీరియస్గా ఆలోచిస్తూ, తప్పకుండా మనం ఇంతవరకు చదువుకున్నాము, ఇంత చదువుకోవాలి, తర్వాత మనం ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఇలా మన లైఫ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, మంచి శాలరీతో, 5 అంకెల శాలరీతో మనం నిలబడాలి, మన లైఫ్ని ఇలా సెట్ చేసుకోవాలి అనుకున్నది ఒక వర్గం, అనుకునేవాళ్ళు ఒక వర్గం. అబ్బా ఏముందిలే, లైట్ ఏది వస్తే అది అవుతుంది, మనం కాలంతో పాటు మనం అలా వెళ్ళిపోదామని లైట్ తీసుకునే వాళ్ళు ఇంకొక వర్గం. సో మరి వీళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దేని గురించి ఆలోచిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? మాట్లాడుకుందాం. స్టే విత్

Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 7:04 అవుతుంది స్టూడియో క్లాక్లో. అలా 25 సెకండ్స్ దాటింది, సడన్గా 5 వచ్చింది. వెల్ ఎనీవేజ్, మన లైఫ్లో మనకు చాలా ప్రెషియస్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకి గిఫ్ట్స్ వచ్చినా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కొన్ని సందర్భాల్లో అస్సలు మనం ఊహించిన వ్యక్తుల దగ్గర నుంచి ఏదైనా చిన్ని మెసేజ్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. అలా మీ లైఫ్లో మీరు బాగా ఫీల్ అయిన ఆ ప్రెషియస్ మూమెంట్ ఏంది? పిల్లలు పుట్టడం, బర్త్డేస్, అలా కాకుండా ఏదైనా మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేని ప్రెషియస్ మూమెంట్ని కాల్ మీ ఆన్ 2323003030

కొంతమంది వ్యక్తుల్ని మనం లైఫ్లో మర్చిపోము. అలా వాళ్ళతో గడిపిన క్షణాలు చాలా తక్కువైనా కొద్దివైనా చాలా ప్రెషియస్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఇచ్చిన ఏ గిఫ్ట్నైనా చాలా జాగ్రత్తగా దాచుకుంటాం, బికాస్ మన జ్ఞాపకాల దొంతరలో ఆ వ్యక్తుల గురించి మనం తలుచుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏ చిన్ని గిఫ్ట్ అయినా అది మనకి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది. సో అలా మీ లైఫ్లో ఉన్న ఆ ప్రెషియస్ గిఫ్ట్ ఏంటి? కాల్ మీ ఆన్ 2323-00302-323-482 and 2970-47-15 or my numbers. Stay with me.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: వాళ్ళ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఏం మాట్లాడతారో విందాం. హలో
3: హలో దీపక, హౌ ఆర్ యు?
2: ఫైన్. చెప్పు బబ్లు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
3: వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నా ప్రెషియస్ గిఫ్ట్ ఏంటంటే వరిష్ట వాచ్ అన్నమాట. మై అంటే అంత అది చాలా అంటే వాల్యుబుల్, ఇప్పటికి లైఫ్ లాంగ్ అంటే నా గిఫ్టెడ్ అంటే అది నాకు ఒక ప్రెషియస్ లాంటిది. అంటే ఏది ఉన్నా లేకపోయినా that time is money antam kada atla wrist watch is my precious gift.
2: Okay, ad evaru icharu?
3: My daddy koni icharu. Ante eppudu aina ikkada vellina kuda suppose mouke mokkurakunda wrist watch anedi undali atla tappakunda pettukovali adi undali.
2: థ్యాంక్ యూ బాబ్లు, నైస్ టాకింగ్ టు యూ. వెల్, మరి మీ లైఫ్లో ఉన్న ఆ ప్రెషియస్ వ్యక్తి, అలాగే వాళ్ళు ఇచ్చిన ఆ ప్రెషియస్ గిఫ్ట్ ఏంటి, కాల్ మీ ఆన్ 2323-00300, 2323-48-21-29-70-47-15 ఆర్ మై నెంబర్స్. హెల్లో రెయిన్బో వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్ ఫ్రెండ్స్, మరి మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
4: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ దీప, డాక్టర్ దీప.
3: నమస్తే అండి, చెప్పండి.
4: ఏంటంటే, నాకు నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేశాను. పనిచేసినప్పుడు అక్కడ డాక్టర్ సోమయాజుల్ గారు అని చెప్పి మంచి, నాకంటే చిన్నోడు అనమాట. అయితే ఆయన బాగా ఈశ్వరం విజయనగరం, ఆయన ఇంకా వాళ్ళ ఫాదర్ తోటి కూడా నాకు ఇంట్రొడ్యూస్ చేస్తే ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఏమయ్యా శ్రీనివాసరావు ఎట్లా ఉన్నావు ఏం సంగతి అన్నాడు. మా ఫ్రెండ్స్ అందరు ఆఫీసులో పనిచేసాడు అన్నా, మేమందరం ఇంతమంది ఉండే నిన్నొక్కడనే మాట్లాడి వాళ్ళు. నేనన్నా కాదు, మనం ఏం చేస్తాం, నేనేమో చెప్పింది ఆయనకు లేదు అట్ట కాదు ఇంత కాదు. సరే, అట్లా ఆయనతో బాగా నాకు అటాచ్మెంట్ ఉండింది. అఫ్కోర్స్ ఆయన, నేను ఆయనతో బాగా డీలింగ్ ఉంది. ఆయన మొన్న కూడా ఫోన్ చేశాడు, ఏంటి శ్రీనివాసరావు నువ్వు ఇట్లా అట్లా ఇట్లా అది అన్నాడు. తెలియని తప్పకుండా వస్తానని చెప్పాడు. బాబు పోయినప్పుడు ఆయన ఇంటి గ్రూప్ ఆపరేషన్ కే పిలిచాను, రాలేదు ఆయన. తర్వాత ఒకసారి వచ్చేసి అయ్యో శ్రీనివాసరావు గారు మీరు నన్ను పిలిచారు కానీ నేను రాలేదు అని చెప్పి ఒక ఫోటో ఆల్బమ్ తెచ్చి ఇచ్చాడు అనమాట. మీతోనే పెట్టుకున్నాను. అట్లా నాకు బాగా ఆయనకంటే శ్రీరాము అంటే బాగా ఇష్టము. భద్రాచలం కంపల్సరీ ఆయన రాస్తారు కూడా కాబట్టి ఆయన మంచి మంచి మంచి. సో పీజీ ఫ్రమ్ డాక్టరేట్ ఫ్రమ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బాంబే. అంత మంచి స్టాటిస్టిక్స్ అనమాట, మంచి మంచి. ఎప్పుడైనా కానీ మొన్న కూడా అదే అన్నారు మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పేటప్పటికి ఆయనకు, లేదు శ్రీనివాసరావు గారు మీరు ఏంటది నాకు అర్థం కాదు, మంచి విషయం సార్ మంచి విషయాలు చెప్పారు కానీ చెడు విషయాలు ఎందుకు చెప్పాలి సార్, అందుకే చెప్పండి లేదండి అట్లా కాదన్నారు వస్తానని చెప్పారు. సో ఆయనతో బాగా డీలింగ్ ఉండిందమ్మా. సో ఇప్పటికి కూడా నేను 20 ఇయర్స్ అయింది ఆర్గనైజేషన్ వదిలేసి, అయినా స్టిల్ టుడే ఆల్సో ఐఎమ్ హావింగ్ క్లోజ్ విత్ ది అదర్.
3: నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, రిలేషన్స్ ఆల్సో విల్ స్టే లైక్ దట్ లైఫ్ లాంగ్.
4: సో దిస్ ఇస్ ది స్టోరీ ఆఫ్ మై.
3: థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాసరావు గారు మలక్పేట, జనరల్లీ ఆయన చెప్తారు కానీ వాళ్ళు చెప్పలేదు. బట్ నైస్ టాకింగ్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, సో మీ లైఫ్లో కూడా మీకు ఒక మంచి ప్రెషియస్ గిఫ్ట్ ఆర్ ప్రెషియస్ మూమెంట్ ఉంటే కాల్ మీ ఆన్ 2323-00-2323-482-12973-04.

0: Did you know there's a theatre fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. 7:36 స్టూడియో క్లాక్ కలిపి షో. స్మరమంతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో
3: హలో, శుభ సాయంత్రం మేడం గారు. బాగున్నారా?
2: బాగున్నానండి. నమస్తే అండి, చెప్పండి.
3: రమేష్ మాట్లాడుతున్నానమ్మా. అయితే నేను 60వ పుట్టినరోజు స్వస్తి పూజ చేసుకున్నానమ్మా. అయితే కొందరు గోల్డ్ రింగ్ ఇచ్చారు, కొందరు వెండి సామాన్ ఇచ్చారు, కానీ ఒక మిత్రుడు మాత్రం ఫిలిప్స్ రేడియో 5 ఇచ్చారమ్మా.
2: ఓకే,
3: ఇప్పుడు దాదాపు 8-9 ఎంతో మంది వారు కాపాడుకుంటున్నాను. రెండు ఆ గిఫ్ట్ల కంటే కూడా ఇదే పెద్ద గిఫ్ట్ అనిపిస్తుంది.
2: అవును, డైలీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు వింటూ ఉన్నారు దాన్ని?
3: నేను ఇప్పుడు కూడా అది వింటున్నాను. అదే అది నాకు ఆ గోల్డ్ సిల్వర్ కంటే కూడా నాకు ఎఫ్ఎం. వాడు అంటారు మా ఫ్రెండ్, నువ్వు రేడియో కూర్చోనిరా, అందుకే నీకు ఫిలిప్స్ రేడియో ఇస్తున్నా అని చెప్పి నాకు ఇచ్చాడు అనమాట. దాదాపు 8-9 అయిపోయింది. అది ఇప్పుడు కాపాడుకుంటా జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు కట్లే ఉందాం.
2: ఓకే, థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్. వెల్ ఫ్రెండ్స్, మరి మీ లైఫ్లో కూడా మీకు ఎవరైనా ఇచ్చిన ప్రెషియస్ గిఫ్ట్ ఆర్ ఆ ప్రెషియస్ వ్యక్తి, కాల్ మీ అన్న 2323-00300, 2323-482, 2970-47154 ఆర్ మై నెంబర్. స్టే విత్ మీ.

0: మనతో
1: హలో
0: మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: హలో దీప గారు,
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: చెప్పండి.
1: నేను కౌసల్య, హిమాయత్ నుంచి మాట్లాడుతున్నా.
0: యా చెప్పండి.
1: నాకు గిఫ్ట్ అంటే ఈ మధ్యనే మా మనవడు ఇచ్చాడు.
0: ఓహో,
1: ఏంటంటే వారికి 10th లో తెలుగు, నేను తెలుగు గైడ్ చేశాను, నేనే నేర్పించాను అంతాను.
0: ఓకే.
1: తెలుగు సబ్జెక్ట్ అయితే 98% వచ్చాయి.
0: ఓకే.
1: సెకండ్ మార్క్ వచ్చింది 10th లో, స్కూల్ టైమ్ సెకండ్ అనమాట. సెకండ్ మార్క్ వచ్చింది,
0: సూపర్.
1: ఫస్ట్ మార్క్ 99, వీడికి 98 వచ్చాయి. అందుకని చెప్పి ఆ సంతోషంలో నాకు ఒక రోజ్ కలర్ గులాబీ మొక్క తెచ్చిచ్చాడు.
0: వావ్, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఓకే.
1: ఎందుకంటే వాడు అన్నది ఏమిటంటే, ఈ మొక్క ఎదిగి పూలు పూస్తున్నప్పుడల్లా నేను ఇలా ఎదుగుతూ ఉంటాను కదా పై పైకి,
0: కరెక్ట్.
1: నీకు నేను గుర్తొస్తూ ఉంటాను, నేను నీ మనవడు నీకు ఇచ్చిన గిఫ్ట్

0: వెలువైంది, ఆ ఊర్జమైంది. అన్నాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, నర్సరీకి వెళ్ళి ఎక్కడి నుంచో ఒక చిన్న గులాబీ పూలు ఉన్నాయి దాని నిండా ఆరెంజ్ కలర్,
1: ఓకే, సో స్వీట్ సో స్వీట్. ఓకే
0: తెచ్చిచ్చాడు.
1: ఓకే,
0: ఇచ్చి ఇది ఎలా పైకి ఇది అవుతుందో ఎదుగుతుందో నేను అలా ఎదుగుతా ఎదగాలని కోరుకో, నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పి ఇచ్చాడు.
1: వావ్, సో స్వీట్ సో స్వీట్, చాలా బాగుందండి, బాగా చెప్పారు. నిజంగా లాస్ట్ కాలర్ ఎంత చక్కగా, అసలు మీరు చెప్తుంటే మీ మాటల్లోనే ఆ సంతోషం అంతా కనిపిస్తోంది. మనవడు ఎదిగిన కొద్దీ ఒదగమని ముక్క మనకు నేర్పిస్తుంది. ఎట్ ద సేమ్ వే ఆ చిన్న బాబు అమ్మమ్మ ప్రేమని అట్లా తీసుకొచ్చాడంటే టూ గుడ్. ఎస్ అండి,
0: ఇప్పుడు పువ్వులు పూస్తుంది చక్కగా, అది
1: వాడు కూడా ఎదుగుతున్నాడు కదా, ఇప్పుడు
0: అదే
1: ఇంటర్మీడియట్
0: కొద్దిగా
1: లోకి వెళ్ళిపోయి
0: కొద్దిగా
1: ఉంటాడు,
0: అదే
1: కాలేజ్కి వెళ్ళిపోయాడు, కొత్త లైఫ్ అంతా,
0: కాలేజీకి అదే
1: కొత్త ఫ్రెండ్స్ కొత్త లైఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఐఐటి కోచింగ్ జాయిన్ చేశాం.
1: ఓకే ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కౌసల్య గారు. మీరు
0: ఓకే,
1: ఎప్పుడు
0: థ్యాంక్
1: ఇలాగే
0: యూ అండి,
1: నవ్వుతూ
0: థ్యాంక్ యూ నాకు ఆ
1: ఆరోగ్యంగా
0: టైం,
1: ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ.
0: థ్యాంక్ యూ అండి.
1: వెల్ ఫ్రెండ్స్, సో ప్రెషియస్ గిఫ్ట్ అనేది మన లైఫ్లో ఎవరో కొంతమంది ఏదో కొన్ని సమయాల్లో మనకి దొరుకుతూ ఉంటుంది. సో అలా దొరికిన వాటిని మనం చాలా జాగ్రత్తగా దాపెట్టుకుంటుంటాం. అది ఒకరి ప్రేమ కావచ్చు, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు ఒక అందమైన పూల మొక్క కావచ్చు. సో కాబట్టి ఏది ఏమైనా, ఏ గిఫ్ట్ వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచి మనసుతో వాళ్ళు మనకి ఇచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం. Stay with me.

ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులున్నారు. పరిస్థితిని వియట్నాంలోని ఇండియన్ ఎంబసీ సమీక్షిస్తుంది. బోటు ప్రమాదంపై వియట్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరింది. బాధితుల కుటుంబాలకు సమాచారం కోసం కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు వియట్నాం కోడ్ +89 43 7 9 4 8 1 4 +89 4 3 1 4 5 2 8 1 4 +89 4 3 1 4 5 2 0 4 1 4 +89 4 3 1 3 1 8 9 1 6 నెంబర్లను సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వియట్నాం బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇందులో 4 అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఏదైనా సమాచారం కావాల్సిన వారు 9 8 7 3 7 9 4 7 9 9 7 9 7 5 4 7 9 9 6 5 4 7 7 9 9 6 5 4 7 9 9 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆరుగురిని చంపిన నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు 2 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. నిందితుడి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. రాజ్కుమార్ గురించి తెలిస్తే 8 7 1 2 6 6 5 3 2 4 సమాచారం ఇవ్వాలని సూచించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయలేదని వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద 93.5 మీటర్ల మేర నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ప్రస్తుతం కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని సీఎం వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డితో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, భద్రతా పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్పో అండ్ వర్క్షాప్ను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. వాట్సాప్లో షేర్ చేసిన లేదా స్క్రీన్ షాట్ తీసిన టికెట్లు ఇకపై చెల్లవని భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఒరిజినల్ టికెట్లను వెంట తెచ్చుకోవాలని, లేదంటే భారీ జరిమానాలు తప్పవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: Rainbow 101.9.
1: Welcome back. Good evening, all the listeners. Once again, you are tuned to Akashvani Hyderabad, FM Rainbow 101.9. Welcome to Telanganam, the history of Telangana. వెల్ మరి ఇవాళ తెలంగాణలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీనమైన జానపద కళారూపం ఇది. శివుని చేతిలోని ఢమరుకం అని దీనికి అర్థం ఉంది. గొల్ల కురుమ వర్గాలు తమ ఆరాధ్య దైవాలైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ చరిత్రలను గానం చేస్తూ నృత్యం చేస్తూ ఈ కథను ప్రదర్శిస్తారు. ఈ కళారూపం యాదవ కులస్థుల పురాణాల నుంచి పుట్టింది. దేవునికి పరిపూర్ణంగా అంకితమైన పూజారులను ఒగ్గులు అని పిలుస్తారు. కాలక్రమేణా ఇది కథ చెప్పే కళగా రూపాంతరం చెందింది. అదే ఇవాల్టి తెలంగాణలో మనం తెలుసుకోబోయే ఒగ్గు కథ. మరి వీర తెలంగాణ చిత్రం నుంచి తల్లి తెలంగాణ అనే ఒగ్గు కథతో మనం ఈ తెలంగాణని ప్రారంభిస్తున్నాం. స్టే విత్ మీ.

ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తోంది. ఇది అచ్చమైన దేశీ పదం. ఒగ్గు అనే పదానికి జగ్గు, జగ్గ అనే నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యమైన ఢమరుకం మన ప్రాచీన లాక్షణికులు అలాగే వైకాయరులు ఈ ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు అంటే అక్షరాలు ఉద్భవించాయని చెప్తూ ఉంటారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతను కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం. రాగభావయుక్తంగా ఒక కథను అల్లటం, చెప్పడం కథాగానం అని మనం వింటూ ఉంటాం. ఈ కథాగాన కళా ప్రదర్శనలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరు, ముగ్గురు లేక అంతకన్నా ఎక్కువ మంది సహ కళాకారులు కూడా ఈ ఒగ్గు కథలో ఉంటారన్నమాట. ఒగ్గు కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అని పిలుస్తూ ఉంటారు. ప్రేక్షకుడి విరామం లేకుండా, ప్రేక్షకులకు ఎవరైనా సరే విరామం లేకుండా కట్టిపడేసే ఒక అందమైన ప్రాచీన జానపద కళారూపమే ఈ ఒగ్గు కథ. బోనమెత్తుకొని వేపమండలు పట్టుకొని ఊగుతూ తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం కూడా అలాగే ఊగిపోతుంటారు. బోనం నెత్తిమీద పెట్టుకుని ఎంతోసేపు దాన్ని కదలనివ్వకుండా కింద వేసిన నాణ్యాన్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాల్లో ఒగ్గు కథ ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు, గానం, నృత్యం, నాటక మిశ్రమం. గొల్ల కురుమలు తమ కులపురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపం ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీరా వాయిద్యాలతో తెలంగాణ భాషలో గంటల కొద్దీ ఎన్నైనా కథలు చెప్తూ ఉంటారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పుట్టతో ఆశువుగా కథను పుట్టుకొస్తూ ఉంటారు. నెత్తిన బోనముంచుకుని కథ చెబుతూ నేలను తలతో ముద్దాడుతారు ఒగ్గు కథ కళాకారులు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయి.

వెల్కమ్ బ్యాక్. ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్య కళని వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరీలో దొరికేంత రసాస్వాదన ఇందులో లభిస్తుంది. అదొక సముద్రం. శ్రోతలు తమకు కావలసిన ఆనందాన్ని కళ్ళ దోసిళ్లతో తీసుకుపోతారో లేక మనసు కుండల్లో పట్టుకెళ్తారో వాళ్ళిష్టం. ఒక ఒగ్గు కథ ప్రదర్శన తీరుతెన్నుల్ని కనుక మనం గమనిస్తే ఇటువంటి కాన కళారూపాలు మన రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. బుడుగజంగాల కథ, జమికుల కథ, గొల్లసుద్దల కథ, వీరముష్టి కథ, పిచ్చుకుంట్ల కథ, పంబ కథ, ఒగ్గు కథ, ఇలాంటివి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా వివిధ ప్రదేశాల్లో ఇవి ప్రచారంలో ఉన్నాయి. కథ చెప్పే తీరులోనూ, సహకార వాద్యాలలోనూ, స్వీకరించే కథలలోనూ ఈ కళారూపాలు భిన్నంగా ఉంటాయి. కానీ సంగీతం, అభినయాలను ఆశ్రయించడం, ఏదో ఒక కథను ఆలంబన చేసుకోవటం ఈ కళారూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ కళారూపాలన్నింటినీ కలిపి కథాగాన కళ అని నామకరణం చేయొచ్చు అన్నమాట. అన్నింట్లో ఛందోబద్ధమైన రచనలతో పాటు అనేక రకాలైన పాటలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఒగ్గు కళారూపం శైవమత వ్యాప్తిలో ప్రచార మాధ్యమంగా ఉద్భవించి ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే పాల్కురికి సోమనాథుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టి శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళ్ళపై ఉందనటానికి నిదర్శనమే ఈ ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో శివుడు కథానాయకుడుగా ఉంటాడు, లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి చెమట నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తూ ఉంటారు. ఒగ్గు కథల్ని తెలంగాణ ప్రాంతాల్లో గొల్ల కురుమలు తమ కుల పురాణంగా భావిస్తూ ఉంటారు. కురుమలు ఈ కథల్ని ఎక్కువగా ప్రచారం చేశారు. తర్వాత కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకుని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇటువంటి వారి సంఖ్య చాలా తక్కువే ఉందని చెప్పచ్చు. బీరయ్య మల్లయ్య కథలు మొదటి నుంచి ఇలా వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాతే కొత్త కొత్త కథలు ఒగ్గు కళారూపంలో పుట్టుకొచ్చాయి. మాట్లాడుకుందాం. శ్రీవిక్.

ఒగ్గు కథలో విభిన్నమైన కళారూపాల్లో ఈ ఒగ్గు కథ చాలా ముఖ్యమైనది కదా. సో అందులో కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలో ఈ కథ చాలా ప్రచారంలో ఉందన్నమాట. సుమారు వందలాది బృందాలు ఈ కథలను చెప్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్ జిల్లా జనగాం తాలూకా నెట్టుట్ల గ్రామవాసి బండి ఈనయ్య గారు, నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా ఆత్మకూరు గ్రామవాసి చెర్ల కొండయ్య గారు, వరంగల్ జిల్లా జనగాం తాలూకా మాణిక్యపురం గ్రామస్థుడు చౌదరిపల్లి చుక్కా సత్తయ్య గారు, మల్లికార్జున స్వామి ఒగ్గుడోలు బృందం జనగాం. ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపూరి వీరయ్య గారు, జాయ సత్తయ్య, చంద్రయ్య వీళ్ళందరూ అందులో ఉంటారు. సో చుక్కా సత్తయ్య గారు ఇటీవలి ప్రాంతంలో చాలా ప్రఖ్యాతిలోకి వచ్చారు ఈ ఒగ్గు కళాకారుడు. సత్తయ్య కళా నైపుణ్యం ఎటువంటిదంటే, కథను గానం చేయటంలోనూ అందుకు అనుగుణంగా అభినయించడంలోనూ సత్తయ్య తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రల్లో ప్రవేశించి అభినయించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఒక్క తెలంగాణలోనే 100కు పైగా బృందాలు ఉన్నాయని, ఈ బృందాలలో దాదాపు 500 మంది బృంద సభ్యులున్నారని సత్తయ్య గారు చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ ఒగ్గు కథా వాయిద్యాల్లో మనకు ఒగ్గు తప్పకుండా ఉంటుంది. సో దీన్ని పలు సన్నివేశాల్లో తాళానికి అనుగుణంగా, సంఘటనలకి అనుగుణంగా వాయిస్తూ ఉంటారు. ఇక డోలు ఉంటుంది, అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ఇది ముఖ్యమైనది డోలు. డోలు మూతతోనే కథ ప్రారంభమవుతుంది. సుమారు 1 మీటర్ పొడవు ఉండి డ్రమ్ ఆకారంలో ఉంటుంది ఈ డోలు, అందరికీ తెలిసిందే. తర్వాత చేతుల్లో తాళాలు ఉంటాయన్నమాట, అరచేతికి 2 ఇంతలు పెద్దగా ఉండి ప్రతి రాగానికి లయన్ అందిస్తూ ఉంటాయన్నమాట ఈ తాళాలు. సో మెండు తాళం, దుయ్యర, మెండు దుయ్యర, ఆది తాళం, మెండు భైరవి, వలపోత బీగడ వంటి వివిధ రకాల తాళగతులను ఇందులో వీళ్ళు ఉపయోగిస్తారట. నెక్స్ట్ నపీరా. నపీరా అన్నది ఇత్తడి లోహంతో తయారు చేయబడింది. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుందట. చివర సన్నగా ఉండి మరోవైపు కొంచెం వెడల్పుగా ఉంటుంది. నోటితో గట్టిగా ఊదితే భీకరమైన ధ్వనినిస్తుందట ఇది. ఇంకా కాళ్లకు గజ్జెలు, భుజంపై రుమాలు, చేతిలో చిన్న కర్రని కథా నడవడికి ఉపయోగిస్తూ ఉంటారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఒగ్గు కళాకారులు ఆశురచన నైపుణ్యం కూడా కలిగి ఉంటారు. యతి ప్రాసలు తప్పకుండా మాత్రా ఛందస్సులో కథా సందర్భానికి తగిన విధంగా పాటలు అల్లుతారు. మూల కథకి ఏమాత్రం భంగం కలగకుండా

వీటిని చొప్పిస్తారు. అప్పుడప్పుడు హాస్యపు సంఘటనల్ని కూడా శ్రోతల్లో ఉత్సాహం కలిగించటం కోసం సృష్టిస్తుంటారు. ఇదన్నింటికన్నా ప్రధానమైంది మానసిక పరిపక్వత. ఒగ్గు కళాకారుల్లో విస్తృతంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసులను తెలుసుకొని వారికి నచ్చే విధంగా కథను చెప్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తిభావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తారు. కథ చెబుతూ వెంటనే పాత్రధారునిగా మారటం, అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకు అసాధ్యం. ఒగ్గు కళాకారుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ప్రార్థనా గీతంతో మొదట గంగని తలవటం ప్రత్యేకమైన అంశం. ఇక్కడ దేశీయత ఉట్టిపడేటట్లుగా గంగ గొప్పతనాన్ని చెప్పటం, జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసే రాగాలాపన, విస్మయం కనిపించే ఆహార్యం, పొడుపు కథలు, జాతీయాలు, సామెతలు, ఇతర అన్యదేశాల్లో కథలతో సహజంగా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సీన్ టు సీన్ స్టేజ్కి అల్లా అతుక్కుపోయే విధంగా వాళ్ళు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఖచ్చితంగా చాలా అందంగా ప్రేక్షకులు తమ హృదయ సభల్లో ఆ వీళ్ళ వేషధారణ్ణి అలా దింపుకుంటారన్నమాట. మిద్దరాములు, చుక్క సత్తయ్య, పూడూరు మల్లయ్య వీళ్ళందరూ ఒగ్గు కళాకారులు. ప్రపంచపు జానపద కళా యవనికపై ఒగ్గు కథారూపాన్ని స్థిరంగా నిలిపిన వాళ్ళు వీళ్ళు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఒగ్గు కళారూపాలు ఒగ్గు కథ. ఇందులో వీరభద్రుడు మల్లికార్జునుడు వీరి చేతిలో ఉండే వాయిద్యం డమరుకం, ఇది ధరించేవారు చుక్కా సత్తయ్య గారి పెద్దలు. సో 200 సంవత్సరాల క్రితం మల్లికార్జునుడు ఇక్కడుండి గొర్రెలను కాచుకుంటూ ఈ జగ్గుపైనే అడవుల్లో ఉన్న చెట్ల కింద ఒగ్గు కథలు చెప్పేవారని, అది రాని రాను జగ్గు కథల నుంచి ఒగ్గు కథలుగా రూపాంతరం చెందిందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ ఒగ్గు కథని ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్జయిని మహంకాళిలో మా అక్కడ కనుక ప్రదర్శించాలి అనుకుంటే అక్కడ ఒగ్గు కథ ఉజ్జయిని మహంకాళి స్తుతితో ప్రారంభం చేస్తారు. తర్వాత గణపతి ప్రార్థన, శారదాదేవిని పూజ చేసి కథకుడు వేలి అందెలు పట్టుకుంటాడు, వంతకాడు గొంగడి

మీద వేసుకొని కర్ర చేత పట్టుకొని గొర్రెల కాపరిలా మారిపోతాడు. తాళం వేసే వ్యక్తి అవసరమైనప్పుడు కంజీరా వాయిస్తూ ఉంటాడు. ఇటీవల కొంతమంది ఒగ్గు కథలుగా హరిశ్చంద్ర కథ, పార్వతీ పరీక్ష, శివతాండవ మహారాజు, నలపతి మహారాజు, దుర్గాపతి మహారాజు, సారంగధర, రత్నమాణిక్యం, సూర్యచంద్రుల కథ, నాగరాజు కథ ఇలాంటి జానపద పౌరాణిక కాల్పనిక కథలు కూడా ఒగ్గు కథలుగా చెప్తున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే. ఒగ్గు కథ గురించి మాట్లాడుకున్నాం. స్టే విత్ మీ.

0: Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 అయిపోతుంది స్టూడియో క్లాక్ లో కలర్ఫుల్ గా. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపాన్ని తానకవి రిమ్ జిమ్ హైదరాబాద్ కి వెల్కమ్ చెప్పేస్తుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, సౌత్ ఇండియా నైటిగల్ గాన కోకిల ఎస్ జానకి గారు భారతీయ సంగీత సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నేపథ్య గాయని అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆమె 6 దశాబ్దాలకు పైగా తన మధురమైన గాత్రంతో దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె లేరు అనడం చాలా బాధేస్తుంది. మాట్లాడుకుందాం, స్టే విత్.

దశాబ్దాల పాటు తన గాత్రాన్ని అందరికీ అందించారు ఆవిడ. 17 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ఎస్పీబి ఇళయరాజా కాంబినేషన్లో ఎన్నో ఆల్ టైమ్ హిట్స్ని అందించారు. 4 జాతీయ అవార్డులు, 31 రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు ఆమె. మాట్లాడుకుందాం, స్టే విత్.

1957లో ఒక తమిళ చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమైన జానకి గారు ఆ తర్వాత వెనక్కి కూడా తిరిగి చూసుకోలేదు. దాదాపు 60

చూసుకోలేదు. దాదాపు 60 ఏళ్లకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు సుమారు 17 భాషల్లో 48,000 పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. భాష ఏదైనా భావాన్ని పలికించడంలో ఆమె శైలి అనన్య సామాన్యం. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషలో ఆమె పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో ఉర్రూతలి ఊగించాయి. చిన్నపిల్లల గొంతు దగ్గర నుంచి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం.

ఎస్, ఫైనల్లీ మన షో ఎండింగ్కి వచ్చేసింది. 9:25 స్టూడియో క్లాక్ కలిఫిల్ షోస్. దిస్ ఇస్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదానకవి, ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో అండ్ సీ ఆల్ నెక్స్ట్ వీక్. ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. సీ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.